ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 23వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:53 దాటి 42 సెకండ్లు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈ రోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు పాస్టర్ జాష్వా గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో కేశవ తీర్థ స్వామి రచనలు వింటారు. 6:35 పొలం బండ్లు వ్యవసాయదారులకు సూచనలు సలహాలు అందించే ఈనాటి కార్యక్రమంలో వానాకాలంలో ఆరుతడి పంట సాగు గురించి శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు అందించే వివరాలు. ఉదయం 7:00 మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు శ్రీ జి రవికుమార్. ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం చిలిపి పనుల వారసులం, రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఈ ఉదయం 7:20 చిత్రసీమ, 7:35 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు, 8:35 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీమతి నీహారా కానెటి. ఈ మధ్యాహ్నం 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం విద్యార్థులు సమర్పించు కదంబం. మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా దేవసేన నాటకం వింటారు. రచన ఎస్డిజీవి అజీజ్, నిర్వహణ డాక్టర్ సాంసురో కండ్రాతి. ఇక మా సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో కిరాతార్జునీయం చింది యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ పిల్లిట్ల ముకుందం బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో వానాకాలంలో కందిపంట సాగు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ కార్యక్రమాలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ఇక రాత్రి 10:00-11:00 రవివాసరి అఖిల

0: పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రిసా జోడి కాంస్య పతకం సాధించింది. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026లో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాలు స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్ముకోకుండా తమ బలహీనతలు తగ్గించుకోవాలని, ఆర్థిక ప్రత్యామ్నాయాలు విస్తరించుకోవాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఆర్థిక ఉద్రిక్తతలు దేశాలకు వ్యాపారాలకు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకుని ముందుకు సాగడానికి ఆయన 4 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: अहिंसा का अर्थ केवल इतना ही नहीं है कि किसी को की हत्या मत करो, किसी को मारा नहीं जाना चाहिए. अहिंसा का अर्थ है मन वचन और कर्म से किसी भी रूप से किसी को पीड़ा न पहुंचाई. अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए. हमारे अहिंसा को गलत मत समझो, अहिंसा और शांति हमारी संस्कृति है.
0: जैन मतम देश नागरिकता संस्कृति की गर्व कारणमनी, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో ప్రతీ నెల దాదాపు 78 టన్నుల వస్త్ర వ్యర్థాలు సేకరిస్తున్నారని, వ్యర్థాలను స్థిరమైన వనరులుగా మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగానే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా ఒప్పందాలు చేసుకునేలా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య రంగాన్ని అనుసంధానించడం చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ల్యాబ్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశంలో నగరాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాలన్నారు. గత 12 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలు గణనీయంగా విస్తరించాయని తెలిపారు. ఆరోగ్యకరమైన సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో

సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదల, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్దిలో యువతకు మరిన్ని అవకాశాలు విస్తరించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడ్డానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశ తూర్పు సరిహద్దులోని భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుక్నా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చికెన్ స్నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్డు, టాన్ నింగ్ జోడీ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండవ గేమ్లో 11-10 స్కోరుతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు, సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక, ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాట వింటారు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. వినండి చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం.

మీరింతవరకు చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఈరోజు మనం మన చరిత్రలో గర్వించదగ్గ భారతీయులు గర్వించదగ్గ దినం ఆగస్ట్ 23. ఏమిటి అనుకుంటున్నారా? మనం భారతీయులుగా ఉన్నందుకు గర్వించవచ్చు. ఎందుకంటే మన భారతదేశం సాధించిన ఘన విజయానికి ప్రతీకగా ఈ రోజును మనం జరుపుకుంటున్నాం. ఆ ఘన విజయం ఏమిటి అంటే, ఆగస్ట్ 23 భారత్ అంతరిక్ష చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రోజుగా నిలిచింది. 2023 ఇదే రోజున, ఆగస్ట్ 23 భారత్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 3 నౌక చంద్రుణ్ణి దక్షిణ ధ్రువం వైపు విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అందుకే ఈ రోజున భారతదేశంలో జాతీయ అంతరిక్ష దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడు విందాం ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చరిత్రలో ఇదే రోజు, ఇంకా ఆగస్ట్ 23 సాయంత్రం 6:04 భారతదేశం చంద్రునిపై విజయవంతంగా అడుగుపెట్టిన రోజుగా కూడా మనం నిలిచాము. ఈ విధంగా దక్షిణ

0: ధ్రువంపై చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఏకైక దేశంగా అవతరించడమే కాకుండా చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండ్ను అడుగుపెట్టిన చారిత్రాత్మక దినంగా మనం ఈ రోజును జరుపుకుంటున్నాము. చంద్రుడి కక్ష నుంచి భూమి యొక్క మొదటి ఫోటో నాసాకు చెందిన లూనార్ ఆర్బిట్ తీసింది కూడా ఇదే రోజు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మరి ఈ రోజును మనం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం, నేషనల్ స్పేస్ డేగా. మరి మన భారతదేశం గర్వించదగ్గ విజయాన్ని సాధించిన ఈ దినాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకుందాం. ఇది ఈరోజు చరిత్రలో మన భారతదేశం సాధించిన విజయ దినోత్సవం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు విందాం చిత్రసీమ. కార్యక్రమంలో ముందుగా వినండి శంకర మహాదేవన్ గళం నుంచి జాలువారిన ఈ పాట. జనతా గ్యారేజ్ ఈ సినిమా నుండేది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న. మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరు ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: ఈ మధ్యాహ్నం 3 గంటలకు సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా దేవసేన నాటకం ప్రసారమవుతుంది. రచన ఎస్డివి అజీజ్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం, ఈ నాటకం ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చును. ఆకాశవాణి సమయం 7:35. స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.

0: మీరు ఇంతవరకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. స్తుతిమాల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత, అనంతరం మార్నింగ్ న్యూస్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి
1: నమస్కార్. ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी ने भाजपा मुख्यालय में पार्टी के नव

అలాగే మధ్యాహ్నం 3 గంటలకు సమన్వయ నాటక కార్యక్రమాల భాగంగా దేవసేన నాటకం రచన ఎస్డివి అజీజ్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో కిరాతార్జునీయం చిందీక్షగానం వినిపిస్తారు శ్రీ పిల్లిట్ల ముకుందం బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వానాకాలంలో కంది పంట సాగు ఈ అంశంపై రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ మరియు శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్. రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్లైట్. 9:30 జాతీయ కార్యక్రమాలు. 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ మునిరత్నం బృందం వారి నాదస్వరం. వాద్య సహకారం శ్రీ ఆవులపాటి శరత్బాబు, శ్రీ ఎన్ కృష్ణమూర్తి గారి ప్రత్యేక డోల్. ఇవి ఈరోజు మేం ప్రసారం చేయబోయే కార్యక్రమాలు. శ్రోతల సౌకర్యార్థం మరొకసారి వివరించడం జరిగింది. ఇప్పుడు విందాం ఒక
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 8:35. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారి నాదస్వరం వింటారు. శ్రీ ఆవులపాటి శరద్బాబు నాదస్వర సహకారం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ముత్తుస్వామి దీక్షితార్ కృతి గణనాథాయ నమోస్తుతే గౌళరాగం ఆదితాళం.

కార్యక్రమంలో తరువాత పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన కరుణించుట ఇది సమయము, సింధు మందారి రాగం, ఆదితాళం.

తరువాత త్యాగరాజస్వామి కీర్తన, మారవైరి రమణి, నాసికాభూషణి రాగం, ఆది తిస్రగతి తాళం.

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారి నాదస్వరం వింటున్నారు శ్రీ ఆవులపాటి శరత్బాబు

నాదస్వర సహకారం శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. కార్యక్రమంలో తరువాత త్యాగరాజస్వామి కీర్తన, ఉపచారముల భైరవరాగం, ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా అన్నమాచార్య కీర్తన, తిరుతిరు జవరాల గంభీర నాటరాగం, తిస్ర ఏకతాళం.

0: మీరింతవరకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఆవులపాటి శరత్బాబు నాదస్వర సహకారం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విజయ్ ప్రకాష్ అనితా గలం నుంచి జాలువారిన రామజోగేశాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించిన ఈ పాట మిర్చి ఈ చిత్రం నుండి ఇప్పుడు విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: చిత్రసీమలో తర్వాతి పాట క్రిమినల్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి MM కిరవాణి సంగీతాన్ని అందించిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: మాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: చిత్రసీమలో తర్వాతి పాట మన్మధుడు. ఈ చిత్రం కోసం వేణు సుమంగళి పాడిన శ్రీవెన్నెల సీతారాం శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అచానక్ పైసో కి జరూరత్ హై తో బేఫిక్ర హో జాయే క్యూంకి ట్రస్ట్ హై.
2: అగర్ ఆప్కే ఘర్ మే పురానా సోనా రఖా హై తో ఉసే లే ఆయే ట్రస్ట్ కే పాస్ ఔర్ పాయే ఉస్కి సబ్సే బెహతర్ కీమత్. కిసీ భీ జ్వెలర్ సే ఖరీదా హువా సోనా హో ట్రస్ట్ ఆప్కో సిర్ఫ 10 మినిట్ మే 100% భరోసే ఔర్ పూరీ పారదర్శితా కే సాథ్ దేగా సోనే కీ సహీ కీమత్.
1: అభీ కాల్ కరే 8592916917 పర్. ట్రస్ట్ హై నా.
3: ఆకాశవాణి సమయం 10:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నూతన ప్రపంచ వ్యవస్థలో భారత్ అంతరిక్ష రంగంలో నిరంతర ప్రగతి సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగ నిపుణులు సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును చాటుకుంటున్నారని ప్రశంసించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువు, ఉద్యోగ నైపుణ్య శిక్షణ తీసుకోవడం వంటివి ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడించింది. 5 నుంచి 17 ఏళ్లలో పిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను 30 సెప్టెంబర్ వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఈ గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుండి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల సేవలకు అంతరాయం కలగనుంది.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళా డబుల్స్ జోడి పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ కాంస్య పథకం సొంతం చేసుకుంది. సెమీఫైనల్లో లియూ షెంగ్షు టాన్ నింగ్ జైనా జోడి 21-18, 13-21, 8-21 తేడాతో ఓటెంపాలైంది. టెలికాం, ప్రసార, విమానాశ్రయ సుంకాలు, సైబర్ తరహా ప్రత్యేక రంగాల్లో ఎదురయ్యే వివాదాలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లోను పేదలకు ఇందిరమ టవర్స్ను నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ చిత్రం కోసం సందీప్ భౌమిక్, గంగా, ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో వీరితో కలిసి పాడిన ఈ పాటకు రచన చంద్రబోస్.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తరువాత మీరు వినబోతున్న ఈ పాటకు రచన రామ్జోగి శాస్త్రి రచనకు దేవిశ్రీ ప్రసాద్ స్వర రచన చేయగా గళాన్నందించారు రఘు దీక్షిత్. చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి.

0: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
1: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూ ని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారమైనా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
0: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో. ఇప్పుడు వినండి రంగస్థలం. ఈ చిత్రం కోసం రాహుల్ సిప్ల గురించి పాడిన ఈ పాటకు రచన చంద్రబోస్, సంగీతాన్ని అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
1: ట్రస్టా?
0: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారం అయినా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
2: కార్యక్రమంలో మీరు వినబోతున్న ఈ పాట రామజోగి శాస్త్రి రచనకు దేవిశ్రీ ప్రసాద్ స్వర రచన చేయగా యాజ్ ఇన్ నీజర్ రీటా పాడారు. చిత్రం భారత్ అనే నేను.

0: వచ్చిన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా నంబర్ 0402324052 0402324052 ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాటకు రచన కాసర్ల శ్యామ్, సంగీతాన్ని అందించారు తమన్ ఎస్ఎస్, గళాన్ని అందించారు అనురాగ్ కుల్కర్ణి మంగళి. చిత్రం అల వైకుంఠపురంలో.
2: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
3: అబ్బా కడుపు నిండిపోయి బంగారం.

0: ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.
1: చిత్రసీమల తర్వాత త్రిపులార్ ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా, రాహుల్ సిప్లి గురించి పాడిన రియా ముఖర్జీ రచనకు ఎంఎం కిరవాణి సంగీతాన్ని అందించిన ఈ పాట ఇప్పుడు

తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు.

0: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: కార్యక్రమం తర్వాత బృందావనం ఈ చిత్రం కోసం కార్తీక్ సుచిత్ర పాడింది అనంత శ్రీరామ్ గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: చిత్రసీమల తర్వాత పాట రామ్ మిరియాల గళం నుంచి జలవర్ణ కాసర్ల శ్యామ్ గీతం. సంగీతం రామ్ మిరియాల, చిత్రం డిజే తిలు.

క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

చిత్రసీమల తరువాతి పాట దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రం కోసం సాగర్ గీతా మాధురి పాడిన భాస్కర్ భట్ల గీతం, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
2: చిత్రసీమల తర్వాతి పాట కృష్ణ. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ సాధన సర్గం పాడిన చంద్రబోస్ గీతం చక్రీ సాహిత్యం చక్రీ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతుందని, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందని అన్నారు. జెన్జీ యువత సరికొత్త టెక్నాలజీలను నిర్మిస్తుందని ప్రశంసించారు. 5 నుంచి 17 ఏళ్లలో పిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను 30 సెప్టెంబర్ వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఈ గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువు, ఉద్యోగ నైపుణ్య శిక్షణ తీసుకోవడం వంటివి ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రజాస్వామ్య మనుగడకు పాలకులను ప్రశ్నించే పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమని, ఇలాంటి పత్రికా స్వేచ్ఛను స్వాగతిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ సదస్సులో మాట్లాడుతూ విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకి ఉండాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బంద్ పిలుపునిచ్చింది. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుండి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల సేవలకు అంతరాయం కలగనుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళల డబుల్స్ జోడి పుల్లెల గాయత్రి గోపిచంద్, త్రీసా జాలీ కాంస్య పథకం సొంతం చేసుకుంది. సెమీఫైనల్లో లియూ షెంగ్షు, టాన్ నింగ్ జైనా జోడి 21-18, 13-21, 8-21 తేడాతో ఓటెంపాలైంది. టెలికాం, ప్రసార, విమానాశ్రయ సుంకాలు, సైబర్ తరహా ప్రత్యేక రంగాల్లో ఎదురయ్యే వివాదాలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లోనూ పేదలకు ఇందిరమ్మ టవర్స్ను నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ తెలుగు చలనచిత్ర గీతాలు కార్యక్రమంలో ముందుగా సుశీల వసంత బృందం పాడిన పాట విందాం, డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి.

వినబోతున్న పాట చండీ ప్రియ చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడారు. డాక్టర్ సి నారాయణరెడ్డి వ్రాసిన ఈ పాటను ఆదినారాయణరావు స్వరపరిచారు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: చిత్రసీమ కార్యక్రమంలో తరువాతి పాట మౌన రాగం, చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం పాడారు.

వినబోతున్న పాట వేటూరి సుందరరామూర్తి వ్రాశారు, చక్రవర్తి స్వరపరిచారు, బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. అగ్నిగుండం చిత్రం నుండి ఈ పాట. పాట వినండి.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా బాలసుబ్రహ్మణ్యం కౌసల్య పాడిన పాట విందాం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుండి.

0: knowing the results even before you arrive. The first ceremony honored the films released during 1927 and 1928, with awards given across 15 categories. And the very first Best Picture, it went to Wings, a silent film about World War I pirates. Think about that for a moment. No dialogue, no digital effects, no massive sound systems. Just take home Hollywood, just actors, cameras, and storytelling. And yet, almost a century later, we still remember that film because it was the first movie to take home the Hollywood's biggest prize. The figure we know today as Oscars was actually designed as a knight standing on the reel of a film. But here's another little surprise. The name Oscar wasn't officially adopted by the Academy until 1939. So when the first ceremony happened in 1929, Hollywood wasn't even calling it the Oscars yet. It was simply the Academy Awards. The small dinner may have looked like the Oscars we know today, but it marked the beginning of something much bigger. Because the Academy had created more than just an award ceremony. It had created a tradition of celebrating cinema. And as new technology allowed movies to reach more and more people, the Academy Awards would soon leave that Hollywood hotel room and enter homes across America and eventually the world. And that's where our story takes us next.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: Welcome back, listeners. Now imagine it's the 1930s and you're a huge movie fan. You've heard all about Hollywood's biggest stars, but you've never seen an Oscar ceremony. There's no Instagram, no YouTube, and definitely no live television. So how do you find out who won? You turned on the radio. For many people, radio was their window into Hollywood. They could hear the winners being announced, listen to stars speak, and picture the excitement of the ceremony from their own homes. And later, when the television arrived, everything changed. Suddenly, you didn't just hear about the Oscars. You could actually see the stars, the dresses, the celebration, and those nervous moments before a winner's name was announced. And think about how different that must have felt. Today, we can watch the red carpet on our phones, see reactions online within seconds, and know what everyone is talking about almost instantly. Back then, simply hearing a famous actor's voice on the radio could feel special. As the event became bigger, Oscars slowly turned into more than an industry event. They became a night people could watch and celebrate together. And that brings us to an interesting question. Once millions of people are watching, who actually decides which films deserves to be standing on that stage?
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: So listeners, let's play a little game. Think of your favorite film. Now imagine you're on the Academy. Would you give it an Oscar? You might say yes immediately, but getting a film that golden statue is a little more complicated. Films have to be eligible, submitted for consideration, and then voted on by the members of the Academy.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. యూ జస్ట్ హర్డ్ స్విమ్ బై బీటీఎస్. బిఫోర్ వి గెట్ ఇన్ టు అవర్ నెక్స్ట్ స్టోరీ, లెట్ అస్ టేక్ అ మూవ్మెంట్ టు లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద పీపుల్ హూ మేడ్ ఆస్కర్ హిస్టరీ. ఓవర్ ది ఇయర్స్ ది అకాడమీ అవార్డ్స్ హ్యావ్ మార్క్డ్ సమ్ ఇంపార్టెంట్ ఫస్ట్స్. ఇన్ 1940, హ్యాటీ మెక్డానియల్ బికేమ్ ద ఫస్ట్ బ్లాక్ పర్సన్ టు విన్ అన్ ఆస్కర్ ఫర్ హర్ రోల్ ఇన్ గాన్ విత్ ద విండ్. In 1964, Sidney became the first black man to win Best Actor for Lilies of the Field. And in 2010, Catherine Bigelow made history as the first woman director to win the Best Director for the movie The Hurt Locker. There have been plenty of other memorable milestones too. In 1991, The Silence of the Lambs became the only third film to win in all five major Oscar categories: the Best Picture, Director,

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్లో అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కీ కుచ్ సాల్ పెహలే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్ పూరీ దునియా మే అప్నీ అలగ్ పహచాన్ బనా రహా హై. ఆజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కే లియే భారత్ కా స్పేస్ సెక్టర్ ఏక్ అట్రాక్టివ్ డెస్టినేషన్ బన్ రహా హై.
0: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని, ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూమెంట్లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ను అలవర్చుకోవడానికి, ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని, దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్ణించారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేసి ఫిట్నెస్ను ఒక సాధారణ అలవాటుగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే పరిమితం చేయకుండా పరిశోధన, ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సు 2026 ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు గురించి

0: చెబుతూ ఏఐ అనేది మందుల అన్వేషణను వేగవంతం చేస్తుందని, మెరుగైన స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం 23 ఆగస్టున ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందని అన్నారు. నేడు జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింసా కా అర్థ కేవల్ ఇతనా హి నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింసా కా అర్థ హై మన్, వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో పీడా న పహుంచాయే. అహింసా కే మూల్య కో హమారీ కమజోరీ కిసీ భీ సూరత్ మే నహీ సమ్ఝీ జానీ చాహియే. హమారే అహింసా కో గలత్ మత్ సమ్ఝో, అహింసా ఔర్ శాంతి హమారీ సంస్కృతి హై.
0: జైన మతం దేశ నాగరికత, సంస్కృతికి గర్వకారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను సంరక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ను ఎంచుకుంది. భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, మాహే, ఈశాన్య భారత ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి

కరైకల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా హుషారమణి. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మార్గదర్శకాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు కావాలనే బురద జల్లుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుత విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియో షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందన్నారు. ఈనాడు జెన్జీడ్ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలు సృష్టిస్తున్నారని మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. చంద్రయాన్3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం 23 ఆగస్టున అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఒక విడత చికిత్సకు 3 లక్షల రూపాయల పరిమితిని నిర్ణయించారు. అయితే వైద్య ఖర్చులు ఈ పరిమితిని దాటినప్పటికీ రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి క్యాష్లెస్ వైద్యం నిరంతరాయంగా కొనసాగుతుంది. పథకం కోసం ఉద్యోగుల మూలవేతన నుంచి 1.5% మినహాయిస్తారు. సమాన వంతు గ్రాంట్ను ప్రభుత్వం జమ చేస్తుంది. ప్యాకేజీలో చేర్చిన మందులు, వినియోగ వస్తువులు, పరీక్షలు, ఇంప్లాంట్లు, వైద్య సేవలు, ఫాలోఅప్ చికిత్సకు ఫీజు వసూలు చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయని, అవసరమైతే బ్లాక్లిస్టులో పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనపై ప్రతిపక్షాలు కావాలనే బురద జల్లుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ అవగాహన రహిత్యంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విద్యా ప్రమాణాల పెంపును పూర్తిగా విస్మరించిందని కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అమెరికా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు అనుమతించి తెలంగాణ ముఖ్యమంత్రిని నిరాకరించడం కేంద్రం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించింది. రాష్ట్రాల అభివృద్ది, విద్య, పెట్టుబడులు, ఆవిష్కరణలకు సంబంధించిన కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడడం సరికాదని పేర్కొంది. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే ప్రయత్నాలకు మద్దతివ్వాలని కాంగ్రెస్ అమెరికా విభాగం కోరింది. తెలంగాణ అభివృద్ది కోసం విదేశీ సంస్థలతో భాగస్వామ్యాలు కీలకమని పేర్కొంది. ఈ నిర్ణయం రాష్ట్రానికి పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యాల అవకాశాలపై ప్రభావం చూపుతుందని ఐఓసీ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల బంద్కు పిలుపునిచ్చింది. ప్రైవేటు రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్న హామీ అమలు కాలేదని జేఏసీ నాయకులు గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించాలని, పెరిగిన ఇంధనం ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీలను సవరించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా నడుస్తున్న బైక్ టాక్సీ సేవలను తక్షణమే నిషేధించి ప్రభుత్వమే సొంతంగా ఒక యాప్ తీసుకురావాలని కోరారు.

ఈ బంద్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఆటో డ్రైవర్ల యూనియన్ బంద్ పిలుపు నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమ్మెకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ, మరోవైపు ఉచిత బస్సు సౌకర్యాల కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. రేపటి నుంచి నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని వారు కోరారు. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో అంజయ్యనగర్లో నిన్న మధ్యాహ్నం 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో అక్రమ నిర్మాణాలు అడ్డుకోవడంలో విఫలమైనందుకుగాను మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ను విధుల నుండి తప్పిస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. బిల్డింగ్ యజమాని సాజిద్ ఖాన్పై రాయదుర్గం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమో అన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలు పడ్డంతో దెబ్బతిన్న పక్కనే ఉన్న అపార్ట్మెంట్ను హైడ్రా కూల్చివేనుంది. హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని ఒక గోదాంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొఘల్ ఖానాల వద్ద ఉన్న ఫర్నిచర్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపంలోని ఇతర గోడౌన్లకు మంటలు వ్యాపించే అవకాశం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైతులు కొత్త యాప్లోనే ఎరువులు బుక్ చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఒక ప్రకటనలో కోరారు. ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ పేరుతో యాప్ ద్వారా ఆధార్ లేదా రైతు రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఉపయోగించి ఎరువులు బుక్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తిగా రైతులు వెంటనే ఏఈఓలను లేదా మీ సేవా కేంద్రాన్ని సంప్రదించి రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంతో పాటుగా సెలవు రోజు కావడంతో ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని మొక్కులు చెల్లించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అఖిల భారత సివిల్ సర్వీసెస్ రాష్ట క్రీడా పోటీలకు ప్రభుత్వ ఉద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామ్దాస్ ఒక ప్రకటనలో కోరారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ తదితర 19 క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నైపుణ్యం, ఉత్సాహం గల ప్రభుత్వ ఉద్యోగులైన క్రీడాకారులు జిల్లా సమీకృత కార్యాలయంలోని జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పేర్లు నమోదు చేసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఈ నెల 24వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ముప్పిడి రజనీకిరణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫోన్పే, అపారల్ పార్క్ ఉపాధి అవకాశాలున్నాయని వివరించారు. కలెక్టరేట్లోని ఉపాధి కల్పన ఆఫీసులో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు సంభవించే సూచనలున్నాయని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రానికి యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో ఈరోజు ఆకాశం మేఘావృతమై రాత్రి సమయాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. కాగా కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆసిఫాబాద్ కెరమెరలో నిన్న 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో నిన్న ఉదయం నుంచి ఈ ఉదయం వరకు 31.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సిర్పూర్ టీలో 58.6 మిల్లీమీటర్లు, చింతల మానపల్లిలో 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అన్ని మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. రానున్న 2 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. భారత శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టు 165 పరుగులు తేడా తగుల్చుకున్న భారత జట్టు ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. విశేషాలు మరొకసారి. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మార్గదర్శకాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్

0: రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనపై ప్రతిపక్షాలు కావాలనే బుర్ర జల్లుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి సూర్య ధనుంజయ్ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఈరోజు కార్యక్రమంలో మనతో ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమంకి మేడం కి స్వాగతం.
2: నమస్తే అండి.
1: అలాగే మా స్టూడియోకి కూడా మీకు వెల్కమ్ మేడం.
2: ధన్యవాదాలు
1: మేడం. మరి గిరిజన సాహిత్యం గురించి వర్క్ చేస్తున్నారు, అలాగే ఎంతో మంది పిల్లల్ని సాహిత్యము సంస్కృతి మర్చిపోకుండా అది క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మీరు ఎంతో కృషి చేస్తున్నారు మేడం.
2: అవును.
1: మరి ముందుగా మీ చిన్నతనం గురించి తెలుసుకోవాలి అని ఉంది. మీరు ఎక్కడ చదువుకున్నారు?
2: మాది మారుమూల గ్రామము, నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర భల్లు నాయక్ తండ. మిర్యాలగూడకి ఒక 10-12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ తండాలో పుట్టి పెరిగాను నేను. ప్రాథమిక పాఠశాల అక్కడే, 1-5 వరకు అక్కడే చదువుకున్నాను. ఖాన్గీ బడిలో, గవర్నమెంట్ స్కూల్ లేదు మా దగ్గర, అందుకని ఇంకా ఒక టీచర్ వచ్చి చెప్పేవాళ్ళు అనమాట.
1: సింగిల్ టీచర్?
2: సింగిల్ టీచర్ అంటే వాళ్ళకి ఇప్పుడు సంవత్సరానికి 2 పంటలు కదా, పంటకి ఇంత అని ఇస్తారనమాట, ఒక బస్తా ఒడ్లు అట్లా.
1: అంటే కమ్యూనిటీ డ్రివెన్, కమ్యూనిటీనే వాళ్ళకి.
2: గవర్నమెంట్ స్కూల్ లేదు కదా, అంటే నేను పుట్టక ముందు ఉండేది మా తండాలో, కానీ తర్వాత అది వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయింది. ఇక మా కోసం స్కూల్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇక మా అన్నయ్యని, మా అక్క కూతుర్ని, మా చెల్లెని అందరినీ ఒకేసారి అప్పుడు ఖాన్గీ బడిలో జాయిన్ చేశారనమాట.
1: మేడం, మరి అప్పట్లో విద్య పట్ల చాలా, అంటే విద్య యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని కమ్యూనిటీ లెవెల్లో అలాగా ఏర్పాటు చేసుకున్నట్టుగా అనిపిస్తోంది.
2: అవును, అసలు విద్య పట్ల మా నాన్నకి చాలా అవగాహన ఉండేది, ఇంట్రెస్ట్ కూడా ఉండేది. అందుకనే మా నాన్నగారు బతికున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ని తీసుకొచ్చారు మా తండలోకి. ఒక 7-8 తండాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చదువుకునేవాళ్ళు. ఆ తర్వాత మేము అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయినాం అనమాట, అక్కడ స్కూల్ లేకుండే.
1: ఓకే మేడం, మరి చిన్నప్పుడు చదువుకోవడం ఒక ఎత్తు అయితే ఆడపిల్లల్ని చదువుకోవడానికి పంపించడం అది ఇంకొక టాస్క్. మరి మీ చిన్నప్పుడు మీ చదువు పట్ల ప్రోత్సాహం కుటుంబం తరపు నుంచి ఎలా ఉండేది? మీరు ఇప్పుడే చెప్పారు మీ తండ్రి గారి గురించి.
2: అంటే నాకు చిన్నతనంలోనే, అంటే నాకు 4 వయసు ఉన్నప్పుడే నాన్నగారు పోయారు. ఇంకా కుటుంబ బాధ్యతలన్నీ అమ్మ మీదని. మేము 7 అక్క చెల్లెళ్ళం, 3 అన్నదమ్ములు. స్కూల్స్ లేకపోయినా కూడా చిన్నపిల్లలు, ఇప్పుడు పెద్దవాళ్ళందరూ పనికి పోతారు, ఈ చిన్నపిల్లలు ఇంట్లో ఉండే ఏం చేస్తారు అన్నట్టుగా అక్కడ ఒక టీచర్ వస్తే స్కూల్కి పంపించారు. ఆ తర్వాత కూడా అమ్మ ప్రోత్సాహం, మా పెద్దక్క ఇంట్లోనే ఉండేది, మా పెద్దక్క ఇల్లరీకం అంటారు కదా, అట్లా మా పెద్దక్క ఇంట్లో ఉండేది. ఆమెకు కూడా ఒక కూతురు ఉండేది. మమ్మల్ని ఇద్దరిని, ఇంకా నాకు ఆమె తోడు, ఆమెకి నేను తోడు అన్నట్టుగా ఆడపిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించేవాళ్ళు అనమాట. అట్లా కుటుంబ ప్రోత్సాహం ఉంది కాబట్టి నేను చదవగలిగాను, లేకపోతే చదవకపోయేది.

0: దాన్ని అవి కూలి నాలి చేసుకోవడము. అప్పటికప్పుడు ఈ తల్లిదండ్రుల వెంట పోతే పిల్లలు ఎంతో అంత కూలి డబ్బులు వస్తాయి, వాళ్ళ బతుకు గడుస్తుంది, బతుకు జీవనం. అట్లా ఆలోచించేవాళ్ళు చాలామంది. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా ఆడపిల్లల్ని పంపించలేదు. మొట్టమొదటిసారిగా మేమే వెళ్ళామనుకోండి.
1: అంటే ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పొచ్చు.
0: హండ్రెడ్ పర్సెంట్
1: గిరిజనులకి మామూలుగా వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే భాష వేరుంటుంది. స్కూల్లో టీచర్లు వచ్చినప్పుడు టీచర్లకి ఈ భాష అర్థం కాదు, టీచర్లు మాట్లాడే భాషలో ఎడ్యుకేషన్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు కానీ లెసన్లు చెప్తున్నప్పుడు కానీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉండేదా?
0: చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆ తండాలో వాళ్ళ గిరిజన సమూహం తప్ప ఇంకా వేరే కులాల వాళ్ళు, బంజారేతరులు, గిరిజనేతరులు ఉండరు. అట్లాంటప్పుడు ఇతర భాషలు వచ్చే అవకాశమే లేదు. అయితే ఆ టీచర్స్ ఎట్లా కమ్యూనికేట్ చేసేవాళ్ళంటే, వాళ్ళు కూడా మా భాష నేర్చుకున్నారు, బంజార భాషనే. నా అదృష్టం అనుకోవాలి. ఆ భాషని నేర్చుకొని వాళ్ళు భాషలో బోధించేవాళ్ళు.
1: ఓకే, ఆ టీచర్లని మొక్కాలి.
0: టీచర్ నిజం, అదే నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటాను. ప్రసాద్ గారు, సువార్త అని వాళ్ళిద్దరు నాకు టీచర్లు అనమాట.
1: మేడం, మరి బాల్యం అంటే చదువు సంధ్యలోకి ఎత్తైతే ఆటపాటలు, ఫ్రెండ్స్, చిన్న చిన్న చిలిపి పనులు అలాంటివి చాలా ఉంటాయి. మరి స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మీరు చేసిన ఎంజాయ్మెంట్ ఏమన్నా గుర్తుందా మీకు?
0: చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి మధుర జ్ఞాపకాలు. అవన్నీ కూడా నేను 1వ తరగతి 2వ తరగతి వరకు ఆ తండాలోనే ఉండి చదువుకున్నాను. కానీ 3-4 తరగతులు వేరే తండాకు వెళ్ళాను. అదొక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తండాకి రోడ్డు రవాణా సౌకర్యం లేదు. అంటే వ్యవసాయ భూములు, మడికట్లు ఉంటాయి కదా, వాటి మీద నుంచే వెళ్ళేవాళ్ళం అన్నమాట స్కూల్కి. అప్పుడు ఇంకా మిగతా తండాల విద్యార్థులు కలవడము. ఇంకొకటి, మా తండా వాతావరణాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే పచ్చని చెట్లు, సెలయేర్లు, ఎండాకాలం వస్తే ఈత కొట్టడము, నాకు బాగా స్విమ్మింగ్ వచ్చు. పెద్ద పెద్ద చెట్ల మీద నుంచి బావిలోకి దూకగలను నేను. చెట్టు మీద నుంచి దూకి లోపల నుంచి మట్టి కూడా బయటికి తీసుకొచ్చేదాన్ని అనమాట, అంత లోతుగా వెళ్ళి. ఇట్లాంటివన్నీ చాలా చేసేవాళ్ళం. ఈత పండ్లు కోసుకొని రావడము, నేరేడు పండ్లు, సీమ సింతకాయలు చెట్లెక్కి అవి కోయడము, ఇట్లాంటివి చాలా పనులు. అంటే ఆటలు పాటలు ఇవన్నీ ఆనందమే వేరు.
1: సింపుల్ గా చెప్పాలంటే మేడం, బాల్యం ఎలా ఉండాలో అలా ఉండింది మీ
0: బాల్యం. నిజం.
1: ఇప్పుడు మీ పై చదువుల గురించి మాట్లాడుకోవాలి అంటే మీ వివాహం గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో మీ వివాహం ఎలా జరిగింది, ఆ తర్వాత మీరు చదువు ఎలా కొనసాగించారు?
0: వివాహం అంటే నా 7వ 8వ తరగతి నుంచే వివాహ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మా ప్రాంతాలలో బాల్య వివాహాలు చాలా ఎక్కువ మా కమ్యూనిటీలలో. అయితే ఆ పెళ్లి గురించి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చా. 10th దాకా లాక్కొని వచ్చిన. ఆ తర్వాత ఇక తప్పలేదు. అప్పుడే 10th లో ఉన్నప్పుడే మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. ఇంకా ఇంటర్ 1st ఇయర్ ఎగ్జామ్స్ రాసేసి వివాహం చేసుకున్నాం. అంటే అప్పటికి ఎందుకు అని అంటే, మా తండాలో ఉన్న పిల్లలు నాకంటే చిన్నవాళ్ళ పెళ్ళిళ్ళై పిల్లలు కూడా అనమాట. ఇక చుట్టుపక్కల వాళ్ళకి ఏం పని ఉంటుంది, మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేస్తారు, ఇంకా చేయరా అని అందరు అడగడము. ఇక అమ్మకు కూడా బాధ్యత కదా. సరే అని సంబంధం వచ్చింది, చేసి. మా వారు ధనంజయ వాళ్ళది దగ్గరే, మాకు దగ్గర ఒక 10 కిలోమీటర్ దూరంలోనే వాళ్ళ విలేజ్ తండా అనమాట. ఇక ఆయన కూడా అప్పుడు డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సీ కోసం ఇక్కడ హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలోనే మా వివాహమైంది. అప్పుడు అమ్మ ఇన్ని రోజుల నుంచి పోస్ట్ పోన్ చేసి వచ్చాను కదా, ఈమెకు చదువు అంటే చాలా శ్రద్ధ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, మరి ఆమెను కాదనడం ఎందుకని మా వారితో ఒక మాట తీసుకున్నారనమాట. నాయనా, నేను చుట్టుపక్కల వాళ్ళ మాటలు భరించలేక ఈ అమ్మాయి పెళ్లి చేస్తున్నాను, లేకపోతే ఆమె చదువుని కొనసాగించే వాళ్ళము, నువ్వు వీలైతే ఈమె చదువును కొనసాగించు అని చెప్పేసి మా వారి దగ్గర నుంచి మాట తీసుకున్నారు అమ్మ. అంటే ఆయన సరే అని ఆయన అనడము, ఒప్పుకోవడము, తప్పకుండా ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చదివి

0: ఇస్తాను అని అమ్మకు ఆయన మాట ఇవ్వడము, ఆ తర్వాత వివాహం అయిన తర్వాత ఇక మళ్ళీ చదువు కొనసాగడం జరిగింది. కొనసాగడం అంటే ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయితే, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే బాబు పుట్టాడు నాకు. తర్వాత నేను బైపీసీ తీసుకున్నాను, డాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్ అనమాట. కానీ బాబు పుట్టిన తర్వాత మేము అప్పుడు హైదరాబాద్కు వచ్చేయడము, ఇక్కడి నుంచి ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసి డిగ్రీలో జాయిన్ అవ్వడము ఇదంతా జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అమ్మ జన్మనిస్తే ఓపెన్ యూనివర్సిటీ పునర్జన్మనిచ్చింది. అసలు నేను చదువుకోగలనా, ఇంటర్తో ఆపేసిన దాన్ని ఇంకేముంది, నేను పిల్లల పుట్టిన తర్వాత రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళలేను, ఎగ్జామ్స్ రాయలేను, ఈ కుటుంబ బాధ్యతలు ఇవన్నీ చేసుకుంటూ అని నేను చాలా బాధపడ్డాను. కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉందని తెలిసిన తర్వాత నాకు కొంచెం ప్రాణం లేచి వచ్చిందనమాట. అట్లా డిగ్రీలో జాయిన్ అయ్యాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక వెనక తిరిగి చూడలేదు, బీఈడీ ఎంఏ తెలుగు తర్వాత ఎంఫిల్ పిహెచ్డి ఇవన్నీ పూర్తి చేశాను.
1: మేడం, మరి ఇప్పటి జనరేషన్లో చూసుకుంటే చాలా మంది కెరీర్ ఇంపార్టెంట్, ముందు కెరీర్ అంతా కరెక్ట్గా చూసుకొని ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి అంటున్నారు. అంటే మనం బయలాజికల్ క్లాక్ ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నామని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి.
0: అవును,
1: బట్ మీకు పెళ్లి ఎక్కడ అడ్డు రాలేదు?
0: రాలేదు.
1: పిల్లల్ని పెంచుకుంటూ కూడా మీరు పిహెచ్డి చేశారు. టుడే యు ఆర్ అ సీనియర్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. బోల్డ్ అంత సర్వీస్ మీకు ఇంకా ఉంది. అంటే మీకు అది అడ్వాంటేజ్ అయిందని నాకు అనిపిస్తుంది, తొందరగా పిల్లలు పుట్టి వాళ్ళని సెటిల్. మీరేమంటారు మేడం దీని గురించి?
0: అంటే ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి. నిజంగా నాది మరీ చిన్నతనంలోనే బాల్య వివాహమే అనొచ్చు. 18 తర్వాత చేసి ఉంటే బాగుండేది, కనీసం డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అయితే బాగుండేది. ఏదన్నా నాకు ఒక లక్ష్యం ఉండేది, నేను ఐఏఎస్ ఐపీఎస్. నా కళ ఏంటంటే నేను డాక్టర్ కావాలని, అది కూడా కాలేకపోయినాను కదా అని ఒక బెంగ ఉండేది. అదే డిగ్రీ తర్వాత అయితే మనం కొంచెం అన్నిటి మీద అవగాహన ఉంటుంది, సొంతంగా మన కాళ్ల మీద మనం నిలబడొచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు అని ఆ ఆలోచన వేరే ఉండేది. ఇప్పుడు ఇక్కడ మా వారు గైడెన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఈ రకంగా, అదే తర్వాత అయి ఉంటే నేను ఎట్లా చదవాలి, ఏం చేయాలనేది నా సొంత నిర్ణయాలతో ఉండేది.
1: మేడం, మరి గిరిజన సంస్కృతిని మీరు చాలా దగ్గరగా చూశారు, అలాగే ఒక అధ్యయనం లాగా కూడా చేశారు కదా. సో ఇప్పుడు గిరిజన సంస్కృతి మీ చిన్నప్పుడు లేదా మీ తల్లిదండ్రుల సమయంలో ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్, పుట్టుక నుంచి, పుట్టుక, ప్యూబర్టీ, పెళ్లి, అప్పగింతలు, మళ్ళీ పిల్లలు పుట్టడము, ఇంటికి వెళ్లి రావడము, కూరగాయలు పండించడం, ఇవన్నీ కూడా ఒక ఉత్సవంలా జరిగేవి.
0: అవును.
1: మరి అప్పటికి ఇప్పటికి తేడాలు ఎలా వచ్చాయంటారు సంస్కృతిలో?
0: అంటే మార్పు చాలా వచ్చింది. పూర్వం ఎట్లా అని అంటే పుట్టుక నుంచి గిట్టుక వరకు ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మా చిన్నప్పుడు మేం పుట్టిన వాతావరణం అదంతా వేరు. అయితే మా ఇండ్లలో, బంజారా ఇండ్లలో ఎట్లా అంటే వాళ్ళ సంస్కృతిలో వివాహం చాలా అంగరంగ వైభవంగా చేసుకునేవాళ్ళు. మన దగ్గర పూర్వం 16 ఒద్దులు, ఆ తర్వాత 5 ఒద్దులు, తర్వాత 3 ఒద్దులు, ఆ తర్వాత ఒక్క రోజుకి వచ్చింది 3 గంటల పెళ్లికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళేంటంటే ఒక 2-3 నెలల పాటు ఆ పెళ్లిని ఒక ఉత్సవంగా చేసుకునేవాళ్ళు అనమాట. 3 నెలలు వరుడు వచ్చిన తర్వాత, ఆయనను రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయితేమో, ఆ 3 మంత్స్ వరుడు బంజారా ఇళ్లలోనే ఉంటాడు. అప్పుడు ఒక్కొక్క కార్యక్రమాలు అన్ని తంతులు జరుగుతూ ఉండేవి. అంటే బాల్య వివాహాలు జరిగేవి కాబట్టి వరుడు కూడా చిన్నోడే ఉండేవాడు కాబట్టి ఆయనని ఇంట్లో ఉంచి మంచిగా పుష్టిగా భోజనం పెట్టి రెస్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట, ఆయన దృఢంగా గట్టిగా అవ్వాలని. అదే టైంలో, అదే సమయంలో ఈ వధువుని ఎట్లా అంటే చిన్నతనం నుండే అత్తగారింట్లో ఎట్లా మెలగాలి, మరిదితో ఎట్లా ఉండాలి, ఆడపడుచును ఎట్లా చూసుకోవాలి, ఇంటిని ఏ విధంగా ఆమె చూసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా ఆ సమయంలో నేర్పించారు.
1: ఇవన్నీ పాటల రూపంలో ఉండేవి?
0: నిజం, అది పాటల రూపంలో. ఆ ఢావ్లో అని ఒక విలాపం ఉంటుంది అనమాట, దాని ద్వారా ఆ అమ్మాయికి

0: చెప్తారు, అది రాగయుక్తంగా భావయుక్తంగా ఆ భావాన్ని వ్యక్తీకరిస్తారనమాట. ఆ అమ్మాయి దాన్ని నేర్చుకొని ఆమె కూడా తర్వాత తన కుటుంబాన్ని ఆ విధంగా చూసుకుంటుంది.
1: అది పాట రూపంలో ఉండడం వల్ల రిజిస్టర్ అయిపోతుందేమో మైండ్
0: అంతే,
1: ఇలాగే ఉండాలి.
0: ఆమె అందరితో ఎట్లా మెలగాలి విషయాలే కాకుండా ఆమె చిన్నప్పటి నుంచి వివాహం అయ్యే వరకు ఆమె జరిగిన అన్ని పరిణామాలు ఉంటాయి కదా, ఆమె ఎంత ఆనందంగా ఉంది, ఎంత కష్టపడింది, ఆమె వల్ల తల్లిదండ్రులకు ఎంత సుఖం ఏర్పడింది, వాళ్ల వల్ల ఈమెకేమన్నా సుఖ సంతోషాలు కలిగాయా, అవన్నీ పాట రూపంలో చెప్పుకుంటారు. అది నిజంగా ఏ చాలా విలక్షణమైందండి వీళ్ళ సంస్కృతి.
1: ఇప్పుడు అది అంటే కొంత అయితే చెప్పొచ్చు తగ్గుతుంది అని, కానీ అవి బ్రతుకుతాయంటారా ఈ సంస్కృతులు, ఈ పాటలు కానివ్వండి, అసలు లాంగ్వేజ్ లాంగ్వేజ్ విషయానికి వస్తే?
0: అంటే గిరిజనులకు అందరికీ అంటే భాష ఉంది, అందరికీ భాష ఉంటుంది మానవ జాతికి, కానీ అన్ని భాషలకు లిపి ఉండదు. ముఖ్యంగా గిరిజన జాతులకు లిపి అనేది లేదు, వాళ్ళు అంత మౌఖికంగానే నోటి మాటనే, అంటే సాహిత్యాన్ని వాళ్ళు మొత్తం నోటి ద్వారానే, ముఖే ముఖే సరస్వతి అని అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి వ్యాపిస్తూ ఉంటుంది. వాళ్ళ సాహిత్య సంపద ఉన్నా కూడా దాన్ని ఎవరు రాసి పెట్టలేదు, లిఖితం చేయలేదు, అది ఒకరి ద్వారా ఒకరికి అట్లా వ్యాపిస్తూ వచ్చింది. అయితే ఈ వీళ్ళ భాష అంటే గిరిజనుల భాషకి అన్ని భాషలకు, ఇప్పుడు ఈ మధ్య గోండి భాషకి లిపి కనుగొన్నారు అంటున్నారు, కానీ అది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. బంజారా భాషకు కూడా అంతే, ప్రాచుర్యంలోకి రాలేదు. అయితే వీళ్ళ సాహిత్యం అన్నీ ఇప్పుడు గిరిజనేతరులకు ఎంత సాహిత్యం ఉందో అంత సాహిత్య సంపద వీళ్ళకుంది. ఆ సాహిత్యం మొత్తం ఇప్పుడు ఆడేటప్పుడు, పాడేటప్పుడు, పెళ్లిలప్పుడు, చావప్పుడు, పండుగలప్పుడు, ఉత్సవాలప్పుడు, జాతరలప్పుడు కథలున్నాయి, సామెతలున్నాయి, పొడుపు కథలున్నాయి, గేయగాథలున్నాయి, వీరగాథలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక అర్ధ శతాబ్ది నుంచి గిరిజనుల సాహిత్యం మీద పరిశోధన జరుగుతుంది, అన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతవరకు పరిశోధన గ్రంథాలు వచ్చాయి, ఇప్పుడిప్పుడే కొంచెం వీళ్ళ సాహిత్యంలోని అందచందాలు బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. అంటే వీళ్ళ సాహిత్యం ఇది, వాళ్ళ పెళ్ళిళ్ళు ఈ విధంగా ఉంటాయా, వీళ్ళ పండుగలు అంతకుముందు తెలియకపోయేది ఎవరికి.
1: థ్యాంక్స్ టు టెక్నాలజీ అనిపిస్తుంది ఇప్పుడు అలాంటివన్నా తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో ఎవరో ఒకళ్ళు పెడుతున్నారు.
0: అంటే మీరేమన్నారు వీళ్ళ సాహిత్యం బతుకుతుందా, వీళ్ళ భాష బతుకుతుందా అంటే భాష బతుకుతుంది, ఎందుకంటే భాష పోతే జాతి నశిస్తుంది. మన అస్తిత్వం భాషనే కాబట్టి వీళ్ళు ఎక్కడన్నా పట్టణాల్లో స్థిరపడిన వాళ్ళు భాషను మాట్లాడుతున్నారు, వాళ్ళ పిల్లలకు భాషను కూడా నేర్పిస్తున్నారు, కాబట్టి భాష బతికే ఉంది, ఇంకా ఉంటుందని కూడా నా ఆశ. తర్వాత సాహిత్యం అంటారా, తండాకి వెళ్తే సాహిత్యం లభిస్తుంది మనకు. నా పరిశోధన బంజారా సాహిత్యమే. నేను
1: తండాల సైజ్ కూడా తగ్గిపోతుంది కదా మేడం?
0: అవును, అందరూ వలస వెళ్తున్నారు.
1: చదువు భాషని సంస్కృతిని కాపాడుకోవడానికి ఒక అడ్డంకి అవ్వకూడదేమో.
0: లేదు, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు బతకమ్మని చూసుకోండి మీరు, ఒకప్పుడు మనం పల్లెల్లో బతుకమ్మ ఆడుకునేవాళ్ళం, ఇప్పుడు పట్టణాలలో కూడా ఆడుతున్నారు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినాక కూడా అపార్ట్మెంట్లలో కూడా ఆడుతున్నారు, తీసుకుపోయి నిమజ్జనం చేస్తున్నారు. ఆ విధంగా బంజారాలు కూడా వాళ్ళ తీజ్ పండుగ, శీతలా భవాని, తుల్జా భవాని పండుగలు, దసరా పండుగ, వీళ్ళకి ప్రత్యేకమైన హోలీ పండుగ, ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు చాలా అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత అవేర్నెస్ వచ్చేసింది వాళ్ళకు కూడా, అరే మా భాషని మా కల్చర్ని మనం బతికించుకోవాలి అనే సంకల్పం కూడా వాళ్ళలో ఉంది. చాలామంది కళాకారులు పాడుతున్నారు, సీడీలు చేస్తున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు, ఇప్పుడు డైరెక్ట్గా టీవీలలో మనం వాళ్ళ పాటల్ని మనం వింటున్నాము, చూస్తున్నాము.
1: ఇప్పుడు మీరు విద్యార్థులతో చాలా దగ్గరగా పనిచేస్తున్నారు కదా మేడం?
0: అవును.
1: సో స్టూడెంట్స్ పల్స్ మీకు బాగా తెలుస్తుంది, సో ఇప్పుడు వాళ్ళని చూస్తేనే మనకి ఫ్యూచర్ ఏంటో

0: ఆధారపడిపోద్ది.
1: అవును,
0: వాళ్ళని బట్టి మీరు ఏం చెప్తారు మేడం?
1: ప్రత్యేకంగా గిరిజనుల గురించి చెప్తే వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి పరిశోధన చేయడం చాలా కష్టమయ్యేది. పూర్వం గిడుగు రామ్మూర్తి గారు సవరజాతి మీద పరిశోధన చేశారు. ఆ తర్వాత హైమండార్ఫ్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ గోండుల మీద పరిశోధన చేసిన వాళ్ళు, అట్లా చాలామంది పరిశోధనలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గిడుగు రామ్మూర్తి ఎట్లా, ఇప్పుడు వాళ్ళ భాష మనకు రాదు, గిరిజన భాష మన భాష వాళ్ళకి రాదు, వచ్చే ఛాన్స్ కూడా లేదు. గిడుగు రామ్మూర్తి గారు ఏం చేశారంటే, ఆయనకు ఆసక్తితోని ఈ ట్రైబల్స్ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ కొండల్లోకి గూడాల్లోకి వెళ్ళి వాళ్లతోనే సహజీవనం చేసి, ఆయన పంతులు టీచర్ అన్నమాట, పరిశోధన చేసి నిఘంటువును ఒకటి తయారు చేశాడు. ఆ తర్వాత వాళ్ళ కథల్ని సేకరించి ఇవన్నీ కూడా పరిశోధన చేశాడు. ఎట్లా పరిశోధన చేశాడు, వాళ్ళ భాష నేర్చుకున్నాడు కాబట్టి. లేకపోతే వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తారు?
0: అంతే మేడం, కమ్యూనికేషన్ ఇస్ ద కీ కాబట్టి భాష తెలిసి ఉండాలి.
1: ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది దాని మీద, కష్టమైనా ఇష్టంగా చేశాడు కాబట్టి పరిశోధన చేసి బయటికి వెలుగులోకి తీసుకొచ్చారు అప్పుడు ఆ కాలంలో. కానీ ఇప్పుడు చాలామంది అంటే గిరిజనేతరులు కూడా పరిశోధన చేస్తున్నారు.
0: అంటే దీనికి ఒక లింక్ నేను చెప్తాను మేడం, అది కరెక్టో కాదో మీరు నన్ను కరెక్ట్ చేయాలి. ఇప్పుడు అన్ని పరిశోధనలు చేసి అసలు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే మనకి లాంజివిటీ ఉంటుంది, ఎక్కువ కాలం బతుకుతాము, ఇవన్నీ పరిశోధనలు చేసి చేసి చేసి సస్టైనబుల్ లివింగ్ అంటున్నారు. సస్టైనబుల్ లివింగ్ అంటే ఫలానా ఫుడ్ తినాలి, ఇవి తినాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి లేవాలి. ఒక్కసారి ఆలోచిస్తే అసలు మన బేసిక్సే అవి కదా అనిపిస్తుంది. ఇప్పుడు గిరిజన సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన శైలి కానివ్వండి, వాళ్ళ ఆహారపు అలవాట్లు క్రమేణా మారుతూ వచ్చాయి. కానీ ఈ రోజు చెప్తున్న సస్టైనబుల్ లివింగ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అదే
1: అవునంటారు 100%. అవును, ఎందుకంటే వాళ్ళ తిన్న ఆహారం కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాళ్ళంతా ప్రకృతి వడిలో స్వేచ్ఛగా ఉన్నారు. ఇంకొకటి, వైద్య విధానం ప్రపంచానికి నేర్పించిందే ఆదివాసులు, మూలవాసులు, గిరిజనులు. వాళ్ళు వాళ్ల మీద ప్రయోగం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఆకు తింటే మంచిదా కాదా, దీంట్లో విషం ఉందా, ఔషధ గుణాలు ఉన్నాయా, అన్ని ప్రయోగాలు చేసి మనకు అందించారు. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకు ప్రకృతిలో ఉండడం వల్ల కందమూలాలు, ఆకులు, ఆలములు తప్ప ఏమీ లభించేవి కావు కదా, అందుకని అవి తిన్నారు కాబట్టి వాళ్ళు చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మొన్న ఒక విపత్కరమైన పరిస్థితి స్తంభింపజేసింది ప్రపంచాన్ని, కరోనా. ఆ కాలంలో వాళ్ళున్నంత స్ట్రాంగ్ మనం లేవు. జొన్న రొట్టెలు తింటారు, అంబలి తాగుతారు వాళ్ళు, ఆకుకూరలే తింటారు.
0: అసలు ఏ ఆకుకూర వల్ల ఏ బెనిఫిట్ ఉంటుందని అడిగితే అక్కడే తెలుస్తుంది,
1: అక్కడే తెలుస్తుంది. ఆ అడవిలో దొరికే ఆకుకూరలు, ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణం ఉన్నది అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది, పరిశోధనల వల్ల తెలుస్తుంది. కానీ వాళ్ళు పూర్వమే, మా పూర్వీకులే తెలుసుకున్నారు, తెలుసుకుని మనకు చెప్పారు కాబట్టి మనం సస్టైన్ అవుతున్నాం.
0: సో ఇది ఒక సర్కిల్ లాగా మళ్ళీ అటు రావాల్సిందే
1: చూస్తున్నాం
0: 100%.
1: అంటే వాళ్ళకి తెలుసో తెలియకో అవన్నీ అవలంబించారు, కానీ అందులో శాస్త్రీయత ఉందని తర్వాత తెలిసింది పరిశోధనల వల్ల.
0: మేడం, మరి ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడగాల్సిందే, మీరు గిరిజన తండాలో చదువుకున్నారు, ఆ తర్వాత సిటీకి వచ్చి పై చదువులు డిస్టెన్స్ మోడ్లో చేశారు, అండ్ ఈరోజు ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా మీరు ఉన్నారు. మరి గ్రామాల్లో చదువుకున్న పిల్లలకి, సిటీలో చదువుకున్న పిల్లలకి కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆత్మస్థైర్యం గురించి మాట్లాడితే చాలా తారతమ్యాలు ఉంటాయి. దాన్ని అధిగమించడం చాలా అవసరం, ఎందుకంటే మన దేశానికి ఉన్న డెమోగ్రఫీ చూసుకుంటే మనం ఒక 100,000 హార్స్ పవర్ని ఇవ్వచ్చు ప్రపంచానికి, కానీ ఎక్కడో ఇది ఒక ఛాలెంజ్ లా ఉండిపోతుంది అనిపిస్తుంది. దీన్ని ఎలా అధిగమించవచ్చు అంటారు?
1: అంటే సిటీలో ఉన్న పిల్లల కంటే కూడా పల్లెల్లో జీవిస్తున్న వాళ్ళకి, పల్లె నుంచి వచ్చే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే మనము ఫీడ్ చేస్తూ ఉంటాం పిల్లలకి ప్రతీది, అక్కడ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు స్వయంగా అనుభవంతో నేర్చుకుంటూ ఉంటారు, అనుభవంతో నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువ, లక్ష్యాలు కూడా చాలా ఎక్కువ. ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెద్దగా లక్ష్యం

0: అది ఏమీ ఏర్పాటు చేసుకోరు వాళ్ళు. ఒకదాని తర్వాత క్రమంగా చదువుకుంటూ పోతారు. కానీ వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే కష్టం సుఖం. బస్సు ఎక్కితే ఎంత కష్టమో, బస్సులలో ప్రయాణం చేస్తే ఎంత కష్టమో, ఆ తర్వాత డబ్బు సంపాదన ఎంత కష్టమో ఆ విలువ తెలుసు వాళ్ళు. హాలిడేస్లో కూలీలకు వెళ్తారండి. ఇప్పటికి కూడా మా విద్యార్థులు, మా దగ్గర పరిశోధన చేస్తున్న విద్యార్థులందరూ కరోనా కాలంలో అందరూ కూలీలు చేశారు. రోడ్డు పనులు చేయడం, కరువు పనులు చేయడం, ఇట్లాంటివి చేశారు. అందుకని వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. కానీ కాకపోతే ఏ విషయంలో ఒక న్యూనత భావం మాత్రం ఒకటి ఉంటుంది వాళ్ళకి,
1: నేనేదో తక్కువ వాళ్ళలా
0: మాట్లాడలేను. అది ఇంగ్లీష్ వల్ల వస్తుంది వాళ్ళకి,
1: మాట్లాడగలే అంటారా.
0: కొంచెం భాష మీద మాత్రం వాళ్ళకి అంత పట్టు ఉండక, ఇంగ్లీష్ మీద ఎక్కువ పట్టు ఉండకపోవడం వల్ల వాళ్ళలాగా మేము మాట్లాడలేమేమో అని ఒక న్యూనత భావం తప్ప మిగతా విషయాలలో. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన దాన్నే కదా, నాకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, అందరికంటే ప్రత్యేకంగా ఉండాలి, నా అస్తిత్వాన్ని నేను నిలబెట్టుకోవాలి, నేను పలాని వారి కూతురు, పలాని వారి భార్యని, నేను పలాని వారి కోడల్ని, తర్వాత తల్లిని అని అనిపించుకోకూడదు అనేది, అది ఐడెంటిటీ అస్తిత్వం అనేది ఉండాలనేది చిన్నప్పటి నుంచే వస్తుందన్నమాట. ఆ విధంగా వాళ్ళంతా సెల్ఫ్ మేడ్ కాబట్టి వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ న్యూనత భావం ఇప్పుడు ఇప్పుడు పోతుంది. గవర్నమెంట్ స్కూల్స్లలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి ఇప్పుడు, కాబట్టి అది కూడా మెల్లమెల్లగా పోతుంది. వాళ్ళు కూడా ఇంగ్లీష్ని, అంటే ఇది ఏమంటారు, గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ అందరికీ అవసరమే. అట్లనే నేను తెలుగుని తక్కువేం చేయట్లేను, మన మాతృభాష. ఇంగ్లీష్ కూడా చాలా అవసరం కాబట్టి ఇప్పుడు నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా రాణిస్తున్నారు. పర్వాలేదు, ఇప్పుడు నేను విశ్వవిద్యాలయాల్లో మన విద్యార్థులను చూస్తున్నాను కదా, ఇంత పుస్తకాల పురుగులు. మీరు అక్కడే చదివామన్నారు కదా ఓయూలోనే, మీరు ల్యాండ్స్కేప్ గార్డెన్ని చూసారా, ఎట్లా ఉంటారు, చెట్టుకొక రత్తుకొని ఉంటారు. మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడండి, చైన్తోని చెట్టుకి ఆ చైర్ని కట్టేసి లాక్ చేసి ఉంటుంది. వాళ్ళు పొద్దునే వెళ్ళి మళ్ళీ ఆ లాక్ తీసుకొని ఆ చైర్ని జరుపుకొని ఆ చెట్టు కింద కూర్చొని చదువుకుంటూ ఉంటారు. అట్లా దృఢమైన విశ్వాసము సంకల్పము వాళ్ళలో ఉంటుంది.
1: మేడం, చాలా చక్కటి విషయాలు మనం ఈరోజు మాట్లాడుకున్నాము. మరోసారి తప్పకుండా మనం కలిసి గిరిజన పండగల గురించి, సంస్కృతి గురించి ఇంకోసారి మన శ్రోతలకి తెలియజేయాలి మేడం. మరి ఈరోజు కార్యక్రమంలో మీరు మాకు అందించిన మీ విషయాలు, మీరు ఎంతో మంది విద్యార్థులని ఇన్స్పైర్ చేస్తున్నారు కాబట్టి మీ గురించి మా శ్రోతలకి కూడా తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. మీరు ఒక ప్రొఫెసర్గా ఎన్నో బాధ్యతలతో విశ్వవిద్యాలయంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పటికీ మీ సమయాన్ని మా కోసం కేటాయించి ఈరోజు మా శ్రోతలతో ఈ మాట మంతి చేసినందుకు మీకు ధన్యవాదాలు.
0: మీకు కూడా చాలా కృతజ్ఞతలు నన్ను తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో నా భావాలను, నా మనసులో ఉన్న మాటను మీతో పంచుకునే విధంగా మీరు నన్ను ఇక్కడికి రప్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోసారి కలుద్దాము. చాలా ముచ్చట్లున్నాయి బంజారాల గురించి, గిరిజన సంస్కృతి గురించి, నా పరిశోధక విద్యార్థుల గురించి. నా దగ్గర దాదాపుగా 21 మంది పరిశోధన చేశారు వివిధ అంశాల మీద, వాటన్నిటి గురించి చర్చించుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.
2: మీరు ఇంతవరకు చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి సూర్య ధనుంజయ్ గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

వనితా లోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 1:50 గంట 50 నిమిషాలు. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.

0: బాల వినోదం కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
3: ట్రస్ట్?
2: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
4: హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దీక్షిత, నేను 9వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు బొలారంలోని ఆమీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులం మీకు చక్కని కదంబ కార్యక్రమం వినిపించడానికి వచ్చాము. వినడానికి మీరందరూ సిద్ధమే కదా. ముందుగా ఆర్ వైష్ణవి వినిపిస్తున్న రామదాసు కీర్తనతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం.

0: Thank you.
1: ఇప్పుడు పలుకే బంగారమాయన అనే రామదాసు కీర్తన బృందగానం వినిపించడానికి వైష్ణవి వైభవ

అప్పుడు శ్యామలి మీనాక్షి అని దీక్షితార్ నొట్టు స్వరాన్ని 9వ తరగతి చదువుతున్న వైభవ్ పియానో మీద మనకు వినిపించబోతున్నాడు.

థ్యాంక్ యూ. ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న హర్షిణి మరియు దీక్షిత అనే నేను భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము.

భావం. సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను సంహరించడానికి మరియు ధర్మ సూత్రాలను పునః స్థాపించడానికి నేను యుగ యుగాలుగా ఈ భూమిపై కనిపిస్తాను.

భావం. ఎవరైనా నాకు భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వుగాని లేదా పండుని ఇస్తే, నా భక్తుడు ప్రేమతో సమర్పించిన ఆ వస్తువుని స్వచ్ఛమైన స్పృహతో నేను ఆనందంగా తీసుకుంటాను.

0: ప్రార్థయా.
1: భావం, ఓ కుంతీ పుత్రుడా, ఇంద్రియాలు మరియు ఇంద్రియ వస్తువులు మధ్య సంపర్కం ఆనందం మరియు దుఃఖం యొక్క నశ్వరమైన అవగాహన కలిగిస్తుంది. ఇవి శాశ్వతం కానివి మరియు శీతాకాలం మరియు వేసవికాలం వల్లే వస్తాయి మరియు వెళ్తాయి.

0: అని.
1: భావం, మీరు సూచించిన విధులను నిర్వర్తించే హక్కు మీకు ఉంది, కానీ మీరు మీ చర్యల పాలనను పొందడానికి అర్హులు కాదు. మీ కార్యకలాపాల ఫలితాలకు మీరే కారణమని ఎప్పుడూ భావించకండి, లేదా నిష్క్రియతో ముడిపడి ఉండకండి.
0: థ్యాంక్ యూ. తరువాత పలుమతాల భాషలు అనే దేశభక్తి గీతాన్ని మీకు వినిపించడానికి 7వ తరగతి చదువుతున్న సిద్ధార్థ్ రెడీగా ఉన్నాడు.

0: థ్యాంక్ యూ.
1: విన్నారు కదా చిన్నారులు, ఇంతవరకు బొలారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినిపించిన చక్కని కదంబ కార్యక్రమం. మీకు నచ్చింది కదూ? సరే, మరైతే ఒకసారి వీరందరికీ అభినందనలు జేజేలు చెప్పేసి ఈరోజుకి ఇక సెలవు తీసుకుందాం. తిరిగి వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.

ఆకాశవాణి దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు, పాత్రధారులు: దేవసేన, శ్రీమతి శిల్ప, అమిత్తుడు, డాక్టర్

0: కె. సాంబశివరావు, బానిసల వ్యాపారి, శ్రీ సుబ్బరాయ శర్మ, కన్హుడు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, కుశాలి, శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు, శ్రీ కెవిఎల్ నరసింహారావు, భటులు, శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
1: అన్ని రకాల విలువలు ఉన్నాయంట,
2: ఖరీదు ఖరీదు ఖరీదు ఖరీదు ఎక్కువగా ఉంది.
1: అందమైన అమ్మాయి
3: రండి, రాజగృహ ప్రజలారా రండి, అందరూ రండి, మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి, అందరూ రండి, ముందుకు రండి, ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు, అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి, ఈ బానిసల్ని అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి, రండి దగ్గరగా రండి, చూసుకోండి.
1: ఈ బానిస బాగున్నాడు, ఆ చివర ఉన్న బానిస చాలా బాగున్నాడు, ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు.
4: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు, ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది.
1: అవునవును భలే ఉంది. లేదు, ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది.
3: చూసారా పౌరులారా, బాగా చూసారా, ఇక వేలంపాట ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపద నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది, ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడుగత్తెగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులెవరో, రండి ముందుకు రండి, వేలంపాట ప్రారంభిస్తున్నాను. 100 కార్షపాణాలు,
5: 200,
6: 300,
5: 400,
3: 500 కార్షపాణాలు పాడండి ప్రజలారా, పాడండి వేలంపాట, బాగా పాడండి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి, బాగా పాడండి.
6: 700,
5: 800,
7: 900.
3: ఓహో, 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు పాడండి పౌరులారా, 900 కార్షపాణాలు. ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తి మీకు మళ్ళీ దొరకదు. పాడండి, ఆలోచించకండి. 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు ఒకటోసారి, 900 కార్షపాణాలు రెండోసారి, 900 కార్షపాణాలు,
8: 1000 కార్షపాణాలు,
3: 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, ఆహాహా, 1000 కార్షపాణాలు ఒకటోసారి, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా ఇంకెవరన్నా పాడండి, ఇంకెవరు పాడలేరా?
1: ఏంటి,
9: 1000 కార్షపాణాలు చాలా ఎక్కువ, చాలా తరబడి
3: సరే, 1000 కార్షపాణాలు మూడోసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు, 1000 కార్షపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు, అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా మీ నామధేయం?
8: అమిత్తుడు.
3: చక్కటి పేరు. మీ వృత్తి?
8: రత్నాల వ్యాపారం.
3: ఓ, అందుకే సాహసించి 1000 కార్షపాణాలకు పాడాడన్నమాట, మంచి ధరే పలికింది. నేను అనుకున్న ధర కంటే ఎక్కువే, నా కష్టం ఫలించింది. అయ్యా 1000 కార్షపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
8: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు, బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది, ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలా మంది బానిసలు ఉన్నారు, అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను, నచ్చకపోయుంటే వెనక్కు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి.

0: నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కార్షపణాలు ఇచ్చి పంపుతాను.
1: అలాగే కానివ్వండి, నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి, ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కార్షపణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరూ అతని వెంట వెళ్ళండి.
0: రండి
1: రండి, మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కార్షపాణాలు, 100 కార్షపాణాలు,
2: 200,
1: 200 కార్షపాణాలు, 200 కార్షపాణాలు,
3: 300,
1: 300 కార్షపాణాలు. రండి పాడండి. 300 కార్షపాణాలు, 300 కార్షపాణాలు.

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనమూ లేదు.
0: ఓహో, నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు. సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడొద్దులే. నిదానంగా చెబుదువు గాని నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి, నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ, బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానమింకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ, బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన, నాలో ఐక్యం చేసుకోబోతున్నాను దేవసేన.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి. వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మి వేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ బానిసను అమ్మబోతున్నాను.
1: అది సరే, ఈవేళప్పుడు నీ రాకకు కారణం?
0: ఆ అతిథి మొన్న నన్ను రత్నం

0: అడిగాడు. తన అర్ధాంగికి బహుకరించడానికి అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బెగ్గికౌగుల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కొచ్చాను. ఇప్పుడు తమరి దర్శనం లభించింది, ఇంకా ఆరటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
1: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని

0: రత్నం బాగుంది, అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
1: మన మధ్య బేరసారాలే ఉంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలియదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు.
0: అది వ్యాపార రహస్యం, చెప్పను.
1: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.

0: దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటేటో మళ్ళిస్తావే. నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెను కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే, నా వంక చూడు.
1: చూశాను, చెప్పండి ఏమిటి.
0: నీకోసం ఈ రత్నాల హారం కానుక తెచ్చాను, తీసుకో.
1: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
0: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
1: నాలాంటి వారిని మరో 5 కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
0: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
1: అవసరం లేదు.
0: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
1: నాకు దేనిపైనా మక్కువ లేదు.
0: నాపై కూడానా?
1: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే కాని మక్కువ కాదు.
0: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
1: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
0: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
1: బానిసల మక్కువలతో యజమానులకేం పని, చెప్పవలసిన అవసరం లేదు.
0: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
1: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గర అన్నారో?
0: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించటం కాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
1: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
0: అదే, ఎందుకో నిన్న దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన. ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.
1: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపైని ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
0: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలుసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
1: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
0: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
1: దేనికని నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
0: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
1: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
0: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
1: తమరి ఇష్టం, మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
0: దేవసేన.

0: నా మనసంతా పాడైపోయింది.
1: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే.
1: నువ్వా కుశాలి?
2: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
2: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిందాన్ని. ఇప్పుడు అమిత్తుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని. నా దగ్గరే దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
1: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపదంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్ళి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా.
1: ఏమిటి నాన్నగారు,
0: ఎక్కడికి బయలుదేరావు? నీ స్నేహితురాళ్ళతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికే కదా?
1: అది కాదు నాన్నగారు, మరి అసలు ఏమైందంటే,
0: నీ చిలిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్ని నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మా ఆగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: మీ స్నేహితురాళ్ళు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గాని, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదామనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం, మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
1: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారు వచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడ్డానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కాని నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
0: ఏమిటి తల్లి?
1: అది నాకు నాకు ఈ పెళ్ళి అంగీకారంగా లేదు.
0: ఎందుకని?
1: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
0: వరుడికి ఏమైందమ్మా, బాగానే ఉన్నాడే, పైగా రాజకొలువులో కొత్త వాళ్ళ పదవి నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
1: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
0: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను.

0: రెండు రోజుల్లో నీ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది. గతంలో లాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టి పెట్టి మౌనంగా ఉండు.
1: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
0: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్లి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే, ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక్కడ నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళు ఇక్కడ రప్పించుకో.
1: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే, నా అభిప్రాయానికి విలువివ్వరే, ఇది అన్యాయం నాన్న.
0: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించక నీ గదిలోకి వెళ్ళు.
1: నాన్న
0: ఏంటి అలా చూస్తున్నావు, చెప్పేది నీకే.
1: నాన్న
0: పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తారు. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
2: ఇష్టం లేని మగాణ్ణి పెళ్లాడడానికి ఏ స్త్రీ మనం అంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్లాను. అక్కడ దాక్కున్నా మళ్లీ పట్టుకెళ్తారనిపించి అక్కడి నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్లు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని, రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి, మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే? అమ్మో, ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోవడమే.

0: అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఆహాహాహా, ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడతి నా కంటపడ్డం, ఇది నా అదృష్టం కాక మరేమిటి. ఏ గోటిపెట్టో జాగ్రత్తగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు నువ్వు
0: భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచ్చీలుడను, పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసింత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు?

0: నీ నామధేయమేమి? ఇచ్చట ఎందుకున్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే. అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు. నీకు నా వంతు సహాయం అందజేస్తాను.
1: అరే,
0: నా మాటలు నమ్ము యువతి. నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు? ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు. వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం. నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళతావా? ఆహా, వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరి ఏం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళతావు?
1: ఏమో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోనల్లో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇక ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి. మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోనీ, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరేవనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరి ఏమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా. నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు గాని, మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి ఎన్నుకో. నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నిన్ను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వు ఈ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్నొక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్ధాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్లి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకో గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
0: నిద్రాభంగం కలిగించానా?
1: లేదు, ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
0: నేనే వేయమని చెప్పు.

0: వచ్చాను.
1: దేనికి?
0: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు, అందులో నీలాంటి అందగత్యతో. నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలు అమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఉంటాను. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పురంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు. నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలా మంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్నొక బానిసగా ఎవరికైనా
1: అమ్మేస్తాను. నీ మాయ మాటల వెనక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనక ఇంతటి మోసం దాగుందా?
0: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటి వారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, గోల చేయకు, నా వాంఛ తీర్చు.
1: ఈ దేవసేన కంటంలో ప్రాణం ఉండగా అది జరగదు.
0: చచ్చాక జరిగేదేముంది, పిచ్చిదనా? ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను, నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చిన ఒడిలో వైపు రా, రా, చెప్పేది నీకే. రా,
1: నేను రా. దగ్గరకు వచ్చావో, మర్యాద దక్కదు, జాగ్రత్త.
0: మర్యాద? నాకు కావలసింది మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా, రా.
1: నేను రాను.
0: రా,
1: రాను.
0: అయితే నేనే వస్తాను, నేనే వస్తానే. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. నిన్ను తన్వి తీరు అనుభవించాక అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు, వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగదీశానే. నువ్వు లెక్క రావేనా మదన మంజరి? రా, రా, రా. నా మర్మస్థానం పైన నీ మోకాలతో కుమ్ముతావా? అదే చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను. ఈ మారు నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను. గుర్తుకొచ్చిందే, ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే.
1: ఓ అబలనని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను.

0: తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
1: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితుని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
0: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
1: మనుషుల్లో స్వార్థం, ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలచిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
0: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి, కొనడాల గురించి నాకు సరి అయిన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
1: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులు అని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
0: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
1: మగ బానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరానికి కాపలా ఉండే పనులు, నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అజమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
0: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
1: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
0: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
1: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్ను కప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
0: ఎందుకని?
1: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చందన గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
0: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
1: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచి కొని అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకుని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు, నీ ఇచ్చి వచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు. దేవసేన,
0: ఏమిటి కుశాలి?
1: అమిత్తుడు తన తండ్రి ఉద్దాలకుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు. మంచివాడు, కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంఛ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమిత్తుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు. నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు. నువ్వు సుఖించు, అతన్ని సుఖపెట్టు. ఎందుకు నీ యవనాన్ని ఉదాపరచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందిన ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే, వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
0: పదా.

0: దేవసేనా, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కన్హుడు అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కన్హుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కన్హుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతని సంకెళతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మార తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోటికలు తెచ్చుకోవాలని ఉండదా
1: కుశాలి? స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మల్లే సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరును ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
2: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
2: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరు యజమానులకు మల్లే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
2: దేవసేనా, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేనా.
1: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
2: దేవసేనా, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
1: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
2: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా దేవసేనా? జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
1: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
2: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకోనే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
1: మీకాగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ

0: ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కనుహుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
1: అంతేగాని నాతో మృదు మధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామవాంఛ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేను ఏం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
0: నాకు సంపదలపై ఆశ లేదు.
1: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
0: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
1: మరి నన్నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
0: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
1: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
0: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కాని, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
1: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
0: మాట తప్పరుగా?
1: ఈ అమిత్తుడు ప్రాణాలనైనా వదులుకుంటాడు గాని ఇచ్చిన మాట తప్పడు. చెప్పు, నీ కోరికేమిటో తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా.
0: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమితుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్లిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలుపరిచే పరిస్థితే వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్లిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయ.

0: దేవసేన, దేవసేన, నిన్నే నిద్రలే.
1: ఎంత ఉదయాన్నే నిద్ర లేచి చేసే దేవుంది కుశాలి. తాను వస్తున్నానని నీతో కబురు పంపించాడా అమిత్రుడు? పక్షం రోజులైంది, పత్తాలేడు.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే.
1: లేచాను, చెప్పు.

0: సువార్త,
1: అమిత్ తినితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమితుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను, అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను, తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి, ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
1: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
0: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమితా, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమిత, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకిలే, ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చింతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు, ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో, ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్ఛ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీ పైబడి కొన్నిమార్లు నా వాంఛ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు.

0: నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళి ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిరోచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానికానికి చాటి చెబుదాం. అరే, మీకంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: ధన్యురాలిని, పదండి వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
1: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
2: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటి 10 సెకండ్లు అయింది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర భూగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్లో బన్సీలాల్పేట నల్లపోచమ్మ అమ్మవారిని, న్యూ బోయిగూడలో పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనుల్లో మనుషుల ప్రమేయం తగ్గించి యాంత్రీకరణ పెంచవలసిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సఫాయి కర్మచారీల కమిషన్ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులకు భద్రతా చర్యలు, రక్షణ పరికరాలు, శిక్షణ, ఆరోగ్య బీమా, సరైన పర్యవేక్షణ ఎంతో ముఖ్యమని మేఘ్వాల్ తెలియజేశారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తుంటాయని ఆయన అన్నారు. ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామని ప్రకటించిన 12,000 రూపాయలను బకాయిలతో సహా చెల్లించాలని, ఆర్టీసీలో ఆటోలకు సంబంధించిన ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 1 జూలై 2022 తేదీలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 404 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 352 మంది ద్విచక్ర

వాహనదారులు 30 మంది, త్రిచక్ర వాహనదారులు 22 మంది, కారు డ్రైవర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. రాష్ట్రంలో 4 జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ సహా మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో కిరాతార్జునీయం చిందు యక్షగానం ఒకటవ భాగం వినిపిస్తారు శ్రీ పిల్లట్ల ముకుందం బృందం వారు.

కృష్ణ హపత్కాల బాంధవ పరిరక్షక గోకుల తిలక గోవర్ధనోద్ధారణ. స్వామి, మీరు చేయు ఎన్నో ఉపకారముల చేత మేము బ్రతికి జీవించాము స్వామి. ఇక దుర్యోధనుడు పెట్టుబాతులు భరించలేక ఈ ద్వైతావనము చేరుకున్నాము. అన్నయ్య ధర్మనందన, అన్నయ్య భీమన్నయ్య, నకుల సహదేవులు మనం ఇరుమున వచ్చేసి ఈ వటామరి వృక్షం కింద కూర్చున్నమ్మ గాని ద్రౌపది రాకపాయను.

0: చాలా మహానుభావ, దివ్య ప్రభావ, ఎల్ల వేళలో కాపాడు భారము నీదే కదా స్వామి. మా పాలివారైన కౌరవులతో జూదమాడి జూదంబులో శరము కోల్పోయి ఎడమకి వచ్చేశాం. అన్నయ్యా నీవే కదా, నీవే.
1: నేను వ్యాస మహర్షిని వ్యాసుడను, ఇప్పుడే ఆ పాండవీయులకు ఒక ఉపాయం చెప్పి వచ్చదాన్ని బయలుదేరాను
0: స్వామి. తాతయ్య నమస్కారములు. తాతయ్య.
1: ఓహో పాండురంధ్రులారా, వర్ధిల్లండి వర్ధిల్లండి. అయినా మీకు ఒక సులభమైన ఉపాయం చెప్పడానికి వచ్చాను. రేపు రేపు ఆ కౌరవుడైనా దుర్యోధనుడు మీకు పాలి భాగం ఇవ్వడు. వారికి మీకు కలహము తప్పదు.

0: పాండు నందనులారా, మీరు ఆ యుద్ధమునకు, కౌరవ పాండవ యుద్ధమునకు పశుపతి వద్దకు వెళ్ళి పాశుపాస్త్రం గురించి తపము చేయాలి.
1: స్వామి.

0: స్వామి
1: అర్జున,
0: మీరు చెప్పిన విధంబున ఆ ఇంద్రకీలాది పర్వతము చేరి అఘోరముగా పరమశివుని గురించి తపము చేసి ఆ పశుపతి అస్త్రము సాధించుకుని వచ్చేస్తాను స్వామి. కానీ

0: స్వామి, ఆ పరమేశ్వరుడు మంచి దయామయుడు, మంచి కరుణామయుడు, కావున వెళ్ళి అఘోరమైన తపస్సు చేసి ఆ పాశుపతాత్రము మెప్పించి ఒప్పించి తీసుకుని రమ్ము పొమ్ము.
1: స్వామి ఇప్పుడే వెళ్తాను అన్నా. ధర్మజ అన్న.

0: ఆ వ్యాస భగవానుడు వచ్చేసి ఆ కురవీరులతో యుద్ధము చేయాలనగా పార్శ్వదస్త్రము కావలినట. ఇప్పుడే ఇంద్రకిలాది చేరి అఘోరము తపము చేసి తపస్సులో మెప్పులు పడసి ఆ పశుపతిని ప్రార్థించి పార్శ్వదస్త్రము తీసుకుని వచ్చేస్తానన్నయ్యా. శలభద్రంగుడు,
1: ఆహా అర్జున,
0: అన్నయ్యా
1: ఇప్పుడే వెళ్ళి క్షేమంగా శుభంగా వెళ్ళి క్షేమాన పోయి లాభాలు రండి, వెళ్ళము.

0: భీమన్నయ్య.
1: అర్జున,
0: పెద్దన్నయ్య సెలవు సంగాడు, నీవు కూడా సెలవు సంగినా పరమశివుని ప్రార్థించి ఆత్మదత్వం సాధించుకుని వచ్చేస్తాను అన్నయ్య.
1: సరే తమ్ముడు, వెళ్ళి రండి, శీఘ్రముగా వెళ్ళి రండి. ఎటు పోయేదవు?
0: ద్రౌపది.
1: ఏమి, ఎక్కడో ప్రయాణమయ్యారు?
0: ఆ వ్యాసుడు తాతయ్య వచ్చేసి ఇంద్ర కీలాద్రిపై ఊర్చుని అఘోరముగా తపం చేయవలను. అందుగురించి శిలభ సంగిన వెళ్ళి వచ్చదను.
1: మనోహర తపముకు.

0: స్వామి.
1: ఆ కురవీరుడా గెలవాలయ్యా, బలమైన అస్త్రములు మన వద్ద లేవు, అందును గురించి తాతయ్య యాజ్ఞ చేత ఆ పరమశివుని మెప్పించి ఒప్పించి పాశ్వదస్త్రము సాధించుటయే కర్తవ్యం.

0: స్వామి.
1: రమణి, నీవింది వ్యాకులంబు చంద, నవసరంబు లేదు. ఇక మన గురించి మా తాతయ్య వ్యాస భగవాన్ చెప్పాడు, తక్షణమే వెళ్ళి వచ్చేస్తాను.

0: జరుగుతున్నది. ఆ కీకారణ్యము వెళ్ళి తపస్సు ఎలా చేయగలవు? భూతమ్ములు కొండ పేను మృగంబులుంటాయట, ఆ అడవిలో ఎలా భరించగలదు మీరు?
1: ద్రౌపది, దేవదేవుడైనటువంటి ఆ కృష్ణాపురం దాముడు మన అండగా ఉండగా మనకేలాంటి భయము లేదు. ఇప్పుడే తక్షణమే వెళ్తాను
0: స్వామి. క్షేమానభి లాభాలు రండి.

పాండవేయులు, నేను లేనిది ఏమాత్రమైన ఏ పని పోనరే. ఈరోజు నాకు చెప్పక ఒక్కడే అర్జునుడు తపస్సుకు వెళ్తున్నాడు, చూస్తాను నా

భయము కల్పించేది పరమ దాసులే కాని నిలవ యోగ్యమై.

ఆహా, ఈ పుష్ప సువాసన ఎంత సుందరముగా ఉన్నది. అల్లి బిల్లిగా దర్బలు హల్లు కల్లుటయే కానీ

మోకిలి వేషము ధరించు. ఆ అర్జునుడు చేయుతపము భంగము చేయుటియే కర్తవ్యము. నా వలలో చిక్కుతాడా లేక విడలిపోతాడా? ఆహా, ఏమి పరమశివ, ఓం నమశివాయ, హరహర మహాదేవ, శంభో శంకర.

ఈ మృగంబులు నా కట్కంబు చేత బాణంబుల చేత భజించాను కాని ఆహా ఈ వన సౌందర్యము ఎంత ఆనందము.

ఏమి? ఈ వనములో ఈ వనంబు ఈ లతలు చూడగా ఎంత మాధుర్యము! ఆహా, కానీ ఆ పరమశివునికి ఇంకా చేస్తాను.

ఆ అర్జునుడు క్రూర మృగములు చరించే ఈ ఘోరమైన హడవిలో అతడు కూర్చున్నాడే, ఎంత అందము అర్జునంటే అందమనగా వర్ణించడానికి తననే కారుతున్నది. ఆహా తాపమోసై పరగ

ఏమి ఏమి వయ్యారము ఈ హనబిలో ఒంటరిగా తిరుగుతున్నది.

ఏమి అందము, చంద్రుడికైనా వడివంకమున్నది కానీ ఈ అమ్మాయి మొక్కల బింబమునకు ఇష్టమంతైన వంకలేదు. ఎవరు కాబోలును? ఈ క్రూర మృగమును చరించి ఈ ఘోరమైన హడవిలో ఎవరు? ఓ చలి మరి.

0: మీరింతవరకు కిరాతార్జునేయం కథ చిందు యక్షగానం 1వ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ పిల్లొట్ల ముకుందం బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
2: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారమైనా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైస్ ని పొందండి.
1: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

అఖండం, ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాము.

0: ఛాయా.
1: హలో
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
3: ఆ బాబాయ్.
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
3: బాబాయ్ పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
3: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
3: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలే.
4: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా అతడు చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ ఆల్పించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు నువ్వు లేక నేను లేను చిత్రం కోసం ఉషా ఆలపించిన గీతం విందాం. గీత రచన చంద్రబోస్, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఇప్పుడు జయం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్, ఉషా ఆలపించిన గీతం విందాం. గీత రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

జయం చిత్రంలోనిది ఆ పాట. చిత్రసీమలో ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి అంశం వానాకాలంలో కంది పంట సాగు. అంశాన్ని గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు ఉంటాయి. 7:15 ఇల్లువాకిలిలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 8:03 కరెంట్ అఫైర్స్, హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణలు. జీవన్ దాన్ ఆర్గాన్ డొనేషన్ గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం. పాల్గొంటున్న వారు తెలంగాణ రాష్ట్ర జీవన్ దాన్ ఆర్గనైజేషన్ నోడల్ ఆఫీసర్, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు పాల్గొంటారు. సంభాషిస్తున్నవారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్. 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ మునిరత్నం బృందం వారిచే నాదస్వరవాద్యం, శ్రీ ఆవులపాటి శరత్బాబు నాదస్వర సహకారం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు సహకారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ప్రయత్నం గురించి శ్రీ చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తిరంజనిలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, శివస్తుతి ప్రసారమవుతాయి. 6:35 పురంపనులు, వరి సాగులో కలుపు నివారణ, ఎరువుల వాడకం ఈ అంశాన్ని గురించి రాజేంద్రనగర్ ఎలక్ట్రానిక్ వింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాయణి గారు అందించే వివరాలుంటాయి. 7:00 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ ఎంవీఆర్ శర్మ. 7:15 ఉదయతరంగిణిలో శ్రీ సాగర్ల సత్యయ్య గారి

కథానిక తస్వ. ఇంకా ఇది మన చట్టం శీర్షికన యువతకు నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలు. అంశం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈఎంఆర్ఆర్సి డైరెక్టర్ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సాల్మన్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ రెండు అంశాలు రేపటి ఉదయ తరంగిణిలో 7:15. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఎన్ కృష్ణన్ గారి వయలిన్ వాద్యం. 11:03 సంస్కృత పాఠం నిర్వహణ డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్, విద్యార్థిని చైత్రశ్రీ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బుధాదిత్య ముఖర్జీ గారి సితార్ వాద్యం. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో డైట్ దప్పళం, రోహిణి చింతగారి కథానిక. 2:30 నిషిగంధ్, మరాఠీ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం కిరాతార్జునీయం 2వ భాగం వినిపిస్తారు శ్రీ పిల్లెట్ల ముకుందం బృందం. 6:50 వ్యవసాయ సూచనలు, పాడి పశువుల పునరుత్పత్తికి మెరుగైన పోషణ గురించి శ్రీ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురాములు గారు అందించే వివరాలు. 7:15 ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది ఇల్లు వాకిలిలో. 7:45 వికసిత్ భారత్లో జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి జరుగుమల్లి పశు వైద్యులు డాక్టర్ జె శ్రావణి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో వికసిత్ భారత్. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 5:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్లో పొలాలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్లకు సూచించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులది ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో రేపటి నుంచి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్లో పలు ఆలయాలను దర్శించుకున్నారు. బన్సీలాల్పేటలోని నల్ల పోచమ్మ అమ్మవారిని, న్యూ బోయిగూడలోని పోచమ్మ ముచ్చాలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన సంత్ శిరోమణి శ్రీ గురు రావిదాస్ మహాజరాజ్ 650వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఆ మహనీయుడు భక్తి ఉద్యమానికి గొప్ప దిశ నిర్దేశం చేసినటువంటి ఆదర్శమూర్తి సంతు గురు రవిదాస్ వారు జీవితం అంతా కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం పూర్తిగా భజనల ద్వారానే చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తన బోధనల ద్వారా, తన యొక్క భక్తి కార్యక్రమాల ద్వారా ప్రజలలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు.
0: అంతకుముందు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నిర్వహించిన బైక్ ర్యాలీని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆసిఫ్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లోను, చింతల్ బస్తీలో పోచమ్మ ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు. సాయంత్రం శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిలయంలో వారణాసికి చెందిన శ్రీ శ్రీ శ్రీ అభిషేక్ బ్రహ్మచారి స్వామివారి పవిత్ర సన్నిధిలో హిందూ సువాసిని మహిళా భక్తుల చేత నిర్వహించిన శ్రీ విద్యా సప్తకోటి మహాకుంకుమార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆగస్టు 2028 నాటికి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను పూర్తి చేసి శ్రీశైలం నుంచి నేరుగా కృష్ణా జలాలను జిల్లాకు తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గతంలో 2000 కోట్లైన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం 5000 కోట్ల రూపాయలకు పెరిగిందని, అయినప్పటికీ ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టులు ముందుకు తీసుకువెడుతున్నామని మంత్రి చెప్పారు. ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అన్నారు. నారాయణఖేడ్లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కనిపిస్తోందన్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లోనే 90% వైద్య చికిత్సలు అందించేలాగా

జిల్లా కేంద్ర ఆసుపత్రులు తీర్చిదిద్దుతున్నామని మంత్రి వెల్లడించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆటో కార్మిక జేఏసీ చైర్మన్, బీఆర్టీయూ ఆటో కార్మిక సంఘం అధ్యక్షుడు వేముల మారయ్య ఆరోపించారు. తెలంగాణ భవన్లో వివిధ ఆటో కార్మిక సంఘాల నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు సమ్మెలోకి వెడతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని

0: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, గతంలో ఉన్న 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను పునరుద్ధరించాలని మారయ్య డిమాండ్ చేశారు. రేపు హైదరాబాద్లో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని, జిల్లా కేంద్రాల్లో నిరసన చేపడతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఆటో డ్రైవర్లు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2012 తర్వాత ఆటో ఛార్జీలు పెరగలేదని, పెరిగిన ఇంధన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ఒక ఆటోకు 150,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభాకర్ చెప్పారు. గ్రామీణ ఆటో కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందిచ్చిన హామీలను అమలు చేయాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామని ప్రకటించిన 12,000 రూపాయలను బకాయిలతో సహా చెల్లించాలని, ఆర్టీసీలో ఆటోలకు సంబంధించిన ప్రతిపాదనను విరమించుకోవాలని కూడా ఈటెల రాజేందర్ కోరారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 12,000 కోట్ల రూపాయలకు చేరాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలలు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని, అధ్యాపకులకు జీతాలు అందడం లేదని అన్నారు. దీనికి నిరసనగా రేపటి నుంచి హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయం వద్ద 2 రోజుల నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 తేదీ నుంచి అక్టోబర్ 17 తేదీ వరకు 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మోదీ 25 ఏళ్ల సేవా సంకల్ప అభియాన్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే పల్లె పల్లెకు పొన్నవన్న పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని పలు గ్రామాల్లో కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ అభినందనలు తెలియజేశారు. ప్రజా భద్రతలో పోలీస్ వ్యవస్థకు ప్రజలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. 2006 ఆగస్టు 23వ తేదీన ఏర్పాటైన కౌన్సిల్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని, మహిళల భద్రత కోసం షీ షటిల్స్, విద్యార్థుల కోసం చైతన్య వంటి కార్యక్రమాలు నిర్వహించిందని డీజీపీ తెలియజేశారు. దేశంలో సాంకేతికతను, పరిశోధన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు విద్యార్థి దశ నుంచే సైన్స్ పరిశోధనల పట్ల ఆసక్తి పెంచేలాగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో పలువురు విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ చెప్పారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా రాజగోపాల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: సైన్స్ పరంగా ప్రతి విద్యా సంవత్సరం ఇన్స్పైర్ లో రాష్ట్రంలోనే మొదటి లేదా 2వ స్థానంలో అనేక ఆవిష్కరణలను సబ్మిట్ చేస్తున్నాము. అంతర్జాతీయ స్థాయిలో జపాన్ పర్యటన కూడా సైన్స్ లో విద్యార్థులు వెళ్లడం జరిగింది. నిత్యం అన్ని పాఠశాలల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడానికి సైన్స్ మేళా, సైన్స్ సెమినార్, నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ కాంపిటీషన్, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ మొదలైన కార్యక్రమాలని చాలా చేపట్టడం జరుగుతుంది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చిరువేరి మారుతిని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర స్థాయిలో ఫార్మసీ కౌన్సిల్లో నామినేటెడ్ కోటాలో సిరిసిల్లకు చెందిన చిరువేరు మారుతిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన నేపథ్యంలో కొమరం భీమాసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ సహా మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 31వ తేదీలోపు చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయం

0: ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయించామని చెప్పారు. జనగామ జిల్లా కొడగండ్ల మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈరోజు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. గెస్ట్ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ పోస్టులకు మొత్తం 111 దరఖాస్తులు రాగా 95 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోనాల స్పెషల్ వెల్ఫేర్ గురుకులంలో ఈ నెల 20వ తేదీన స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గురుకులాల అధికారిని జేజే థెరసా ఒక ప్రకటనలో తెలియజేశారు. అర్హులైన విద్యార్థులు హాజరు కావచ్చన్నారు. వైవిధ్యమైన పంటలతో లాభదాయక వ్యవసాయం చేయవచ్చునని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఉద్యానం సాగుతో వ్యవసాయానికి కొత్త దిశ, శాస్త్రీయ సాగుతో పత్తిలో మెరుగైన దిగుబడులు, కంది సాగుతో తక్కువ పెట్టుబడిలో అదనపు ఆదాయం మొదలైన వాటికి రైతుకు ప్రభుత్వం చేయూత అందిస్తుందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగుస్తుందని పరీక్ష నియంత్రణాధికారి ప్రొఫెసర్ జి దయాకర్ చెప్పారు. విశేషాలు మరొకసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్లో పలు ఆలయాలు సందర్శించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్లకు సూచించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల కోసం రేపటి నుంచి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తారని బీజేపీ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రినా నరేంద్రమోదినా దృఢ పరిస్థితి వ్యవస్థాయాః నిర్మాణాయ, వైశ్విక ప్రతిభాః ఆకర్షణాయ చ అంతరిక్ష నవోద్యమ సంస్థానేభ్యః ఆగ్రహః కృతః. రాష్ట్రీయ అంతరిక్ష దివసస్య శుభాశయాః చ ప్రేషితాః. బ్రిక్ష క్రీడా మంత్రిమండలేన బ్రిక్ష క్రీడా సంయుక్త ఘోషణా సర్వసమ్మత్యా స్వీకృతం. ఋతువిభాగేన అద్య ఛత్తీస్గఢస్య, ఒడిశారాజ్యస్య, తటీయ ఆంధ్రప్రదేశస్య చ పృథక్ పృథక్ స్థానేషు అతివృష్ట్యై నారంగవర్ణపరా సంచేతనా ప్రదత్తా అస్తి. ఇరానదేశేన తెహరాన విరుద్ధే అమెరికీయ ఆర్థిక అభియానేన సమ్మిలితుం ప్రతివేశీ రాష్ట్రాణాం చేతితం. అపి చ FIH హాకీ విశ్వచషక క్రీడాయాం భారతీయ మహిళా దళం అద్య రాత్రౌ ఉపాంత్యచక్రీయ స్థానాయ ఆస్ట్రేలియా దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య ఉక్తవాన్ యత్ అంతరిక్షక్షేత్రస్య నవోద్యమాః ప్రశాసనే స్వవిశ్వాసం ప్రకటితవంతః. అంతరిక్షక్షేత్రస్య నవోద్యమ సంస్థానాం ముఖ్యకార్యకారీ అధికారిభిః సహ సంవాదావధౌ శ్రీమోదీ తాన్ స్వప్రయత్నేషు నిరంతరతాం రక్షితుం అథ విశ్వస్య సర్వేభ్యః భాగేభ్యః చ ప్రతిభాః ఆకర్షితుం సమర్థం సుదృఢం అంతరిక్షక్షేత్రీయం పారితంత్రం నిర్మాతుం ప్రేరితవాన్. అసౌ ఉక్తవాన్ యత్ దేశే అనుకూలం వాతావరణం నిర్మాతవ్యం, యత్ర విశ్వస్య సర్వేభ్యః భాగేభ్యః జనాః అంతరిక్షక్షేత్రే స్వవృత్తిం భవిష్యం చ నిర్మాతుం భారతం ప్రాథమికతయా గంతవ్యస్థానం ఇతి పశ్యేయుః.
2: दुनिया भारतीय स्टार्टअप को खोजती होगी, वे कौन है इसमें. तो ये जब ब्रेक थ्रू होता है तो तुरंत लोगों का ध्यान जाता है. बहुत लोगों को हमें जोड़ना है. हमें ऐसा एक औरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों की जिंदगी बनानी है, हिंदुस्तान जाओ, भारत की कोई स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ. मैं पक्का मानता हूं जी, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं.
1: శ్రీమోదీ ఉక్తవాన్ యత్ వ్యయస్య దృష్ట్యా భారతం అత్యంతం ప్రతిస్పర్ధాక్షమం అస్తి, అథ చ అత్ర గుణవత్తాపూర్ణాః ప్రతిభాః సంతి, యాసు సంకటస్వీకరణస్య దృఢా క్షమతా వర్తతే. ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ ఏతయోః విశేషతయోః సంయోగేన భారతం వైశ్వికే అంతరిక్షక్షేత్రే శీఘ్రమేవ శ్రేష్ఠస్థానం స్థాపయితుం సమర్థమస్తి.
2: एक नए क्षेत्र में साहस दिखाया है. मेरा एक मत रहा कि जो भी हम निर्णय करें हम उसमें कंसिस्टेंट रहे, बदलाव न करें, ताकि कोई भी

0: से नरेजाई इत्याख्यः सीमवर्ति देशान् तेहरान नगरस्य विरुद्धं अमेरिका देशेन संचाल्यमाने आर्थिक अभियाने भागं न ग्रहीतुं संचेतनाम् अयच्छत्। सः अवदत् यत् एतादृशे अभियाने सहभागिता कुर्वन् चेत् ईरान देशः तान् देशान् शत्रुरूपेण मन्येत। आईआरआईबी संस्थायै दत्ते साक्षात्कारे रेजाई वर्यः अवदत् यत् ईरान देशः वृद्धिं नेच्छति, किन्तु यदि समीपवर्ति देशाः वाशिंगटनस्य आर्थिक भारोपायानां समर्थनं कुर्वन्ति तर्हि तेहरानः प्रतिकारात्मकं कार्यं करिष्यति। रक्षामन्त्री राजनाथ सिंहः अद्य युद्धपोतानां समुद्रीययानानां तथा अन्यसम्बद्ध क्षेत्राणां निर्माणे आत्मनिर्भरतायाः आवश्यकता सबलं प्रतिपादितवान्। सः देशस्य सुरक्षायै आत्मनिर्भरताम् अत्यन्तं महत्वपूर्णां प्रतिपादितवान्। भारतं भविष्यस्य पोतनिर्माणकेन्द्रं कर्तुम् अस्मिन् क्षेत्रे उच्चगुणवत्तायुक्तानाम् अनुरक्षणसेवानाम् आवश्यकता अस्तीति सः प्रतिपादितवान्। भारत ऋतु विज्ञान विभागेन अद्य छत्तीसगढ़ ओडिशा तटीय आंध्रप्रदेशानां पृथक पृथक स्थानेषु अतिवृष्टि नारंग वर्णपरा पूर्व संचेतना प्रदत्ता अस्ति। आईएमडी इत्यनेन अद्य अरुणाचल प्रदेश असम मेघालय तटीय कर्नाटक पूर्वी उत्तर प्रदेश गांगेय पश्चिम बंगाल झारखंडानां पृथक पृथक स्थानेषु प्रचंड वृष्टि भविष्यति इति पूर्वानुमानं प्रकटितम्। एफआईएच हॉकी विश्वचषक क्रीडायां भारतीय महिला दलम् अद्य रात्रौ ऑस्ट्रेलिया दलं सम्मुखी करिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:30 ప్రకటించిన కార్యక్రమం వెంటనే ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: హలో లిజనర్స్, వీ నౌ బ్రింగ్ యూ ఏ లెసన్ ఫ్రమ్ కామర్స్ ఫర్ ఫోర్త్ సెమిస్టర్ స్టూడెంట్స్. ద టైటిల్ ఈజ్ రిగ్రెషన్ అనాలసిస్ అండ్ టైమ్ సిరీస్. Dr. V. Karunasri will present the lesson.
4: Regression analysis is a statistical tool to study the nature and extent of the functional relationship between two or more variables and to estimate or predict the unknown values of dependent variables from the known values of independent variables. Now let us discuss the uses of regression analysis. It basically provides estimates of values of dependent variable from the values of independent variable. Secondly, it is used to obtain the measure of the error involved in using the regression line on the basis of estimation. With the help of regression analysis, we can obtain a measure of degree of association or correlation that exists between the two variables. It is highly valuable tool in economics and business research, since most of the problems of economic analysis are based on cause and effect relationship. Regression lines and regression equations are used synonymously. Regression equations are algebraic expressions of regression lines. Let us consider two variables x and y. If y depends on x, then the result comes in the form of simple regression. If we take the case of two variables x and y, we shall have two regression lines as the regression line of x on y and the regression line of y on x. However, when there is either perfect positive or perfect negative correlation between the two variables, the regression line will coincide. That is, we will have only one line. If the variables are independent, r is zero and the lines of regression are at high right angles. That is, parallel to x-axis and y-axis. Therefore, with the help of simple linear regression model, we have the two regression lines, one being regression line on y on x and other being regression line on y on x. We can simply represent y minus y bar equals byx into x minus x bar అండ్ సిమిలర్లీ

మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి, ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. భైరవ ద్వీపం చిత్రం కోసం ఎస్ జానకి బృందం ఆలపించిన గీతం. సంగీతం మాధవపెద్ది సురేష్.

0: భైరవ ద్వీపం చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్ చుగ్గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు

నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరుబుడిపెలలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93 ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పత్తితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మిథాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు.
మనసుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టి

0: ప్రళయం గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సంరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్ అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి, ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం. గీత రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్ళాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకల తయారీలో స్వావలంబన సాధించడం మన దేశ భద్రతకు అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబో క్రికెట్ టెస్టులో భారత్ ఇవాళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టాన్ని హిమోడంలో పరుగులు చేసింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగాన్ని సరికొత్త ఆవిష్కరణలతో గ్లోబల్ ఆరాను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అంతరిక్ష రంగంలో కెరియర్ కోరుకుంటే భారత్కు రావాలనే భావించాలని ఆయన సూచించారు. ఇటీవల 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలు వ్యవస్థాపకులతో సంభాషణించిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సంభాషణ ట్రాన్స్క్రిప్ట్లో ఈ విషయాలు తెలియజేశారు. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభ, ఎక్కువ రిస్క్ తీసుకోగల సామర్థ్యం, గ్లోబల్ స్పేస్ రంగంలో భారత్ వేగంగా ఆధిపత్య స్థానాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
1: దునియా భారత్ స్టార్టప్ కు ఖోజతి హోగి భై కౌన్ హై ఇస్మే క్యోంకి ఏక్ జబ్ బ్రేక్ థ్రూ హోతా హై తో తురంత లోగో కా ధ్యాన్ జాతా హై బహుత్ లోగో కో హమే జోడ్నా హై హమే ఐసా ఏక్ ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కో జిందగీ బనానీ హై హిందుస్తాన్ జావ్ భారత్ కి కోయి స్టార్టప్ సే జుడ్ జావ్ భారత్ కి కోయి స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జావ్ పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కి తరహ ఆప్కే కారణ హమ్ ఖీచ్ సక్తే హై ఔర్ వో హమారీ ఏక్ బహుత్ బడీ తాకత్ బన్ సక్తా హై.
0: ఈ రోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రయాన్3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 23 ఆగస్టు తేదీన దేశం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ద నౌకలు, ఆఫ్ షోర్ నౌకల తయారీలోనూ సంబంధిత ఇతర రంగాల్లోనూ దేశం స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన అభివర్ణించారు. భారత్ను భవిష్యత్తులో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రంగంలో అత్యుత్తమ నాణ్యత గల మేనేజ్మెంట్ సేవలు అందించవలసిన అవకాశాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. కోల్కతాలో సుమారు 3,400 కోట్ల రూపాయల వ్యయంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థల 5 ప్రాజెక్టులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో ఆత్మనిర్భరత అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగాల్లో జీఆర్ఎస్సీ అగ్రగామిగా నిలవగలదని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

0: दोनों फोर्जिंग फैसिलिटीज भारी तोपों नेवल वेपन्स और एडवांस डिफेंस इक्विपमेंट के लिए हाई क्वालिटी मेटल्स तैयार करेंगे। इससे हमारे नेवी की ऑपरेशनल रेडीनेस और मैरीटाइम फायर पावर को भी सीधा बल मिलेगा। जब हम अपने जहाज खुद बनाएंगे स्वाभाविक है कि हमारे फॉरेन एक्सचेंज की बचत होगी और साथ ही साथ हमारा इकोनॉमिक डेवलपमेंट जो है तेजी के साथ आगे बढ़ेगा।
1: దేశీయ రక్షణ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ భారత్ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులపైన సాయుధ దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చునని రక్షణ మంత్రి తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఆర్ఎస్ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అదే రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు సాంకేతిక ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టియర్ 2 టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల్లోని యువతకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్నీ కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్తో సరిగ్గా సరిపోలుతున్నాయని సమితి తెలియజేసింది. ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విషయం తెలియజేస్తూ 2025 నుంచే ఈ వైరస్లు వ్యాప్తిలో ఉన్నాయని తెలియజేశారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావం కల జ్వరమని ఐసీఎంఆర్ పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలామంది త్వరగా కోలుకుంటారని భారత వైద్య పరిశోధనా సమితి వెల్లడించింది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిఘా ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తగిన ప్రజారోగ్య చర్యలు తీసుకుంటున్నామని కూడా వైద్య పరిశోధనా సమితి తెలియజేసింది. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NGT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NGT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ను పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నిర్మాణరహిత ప్రాంతాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, NGT రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. సవరించిన నోటిఫికేషన్ ద్వారా అసలు నిబంధనల్లో ఉన్న నో కన్స్ట్రక్షన్ జోన్ నిబంధనను తొలగించారని, అలాగే ఏడాదిలో 20% సంభవించే అవకాశం ఉండే వరదను ప్రాతిపదికగా తీసుకుని యాక్టివ్ ఫ్లడ్ ప్లెయిన్ను తప్పుగా నిర్వచించారని NGT ముందు పిటిషనర్లు వాదించారు. అక్టోబర్ 27వ తేదీన ఈ కేసుపై విచారణ జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు నిరసనలు లేదా ఊరేగింపులు జరిపేందుకు ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ సంస్కరణల అంశంపై ప్రజలు అక్కడ గుమిగూడాలని కోరుతూ వివిధ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని తెలియజేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమలు

లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం స్పోయింట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ప్రకటన ద్వారా చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళిత తత్వంలో క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. భారత చక్షణ 2026 సంవత్సరానికి గాను జరిగిన క్రీడా మంత్రుల సమావేశానికి సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న 2వది చివరి టెస్టు మ్యాచ్లో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్ పడికల్ వరుసగా 2వ టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. 193 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 125 పరుగులు తేడాతో విజయం సాధించిన భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఎఫ్ఐఎచ్ హాకీ ప్రపంచ కప్లో భాగంగా

0: 33 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 125 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు రెండు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఎఫ్ఐఎచ్ హాకీ ప్రపంచ కప్లో భాగంగా ఈ రాత్రి ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు తలపడుతుంది. సెమీఫైనల్ రేస్లో కొనసాగేందుకు భారత్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి 10:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏదీ వెలుగు చూడలేదని భారత వైద్య పరిశోధనా సమితి స్పష్టం చేసింది. కొలంబో క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఈ అంశాన్ని గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
1: తెలంగాణ రైతు సోదరులకు స్వాగతం. నేడు అనేక శాస్త్ర సాంకేతిక విజ్ఞానము అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. రకరకాల పంటలు పండించడం, రకరకాల వంగడాలను తయారు చేయడం రైతులకు ఈ శాస్త్రవేత్తలు అందించడం, ముఖ్యంగా ప్రాంతీయ పరిశోధనా స్థానములో అభివృద్ధి పరచబడిన వంగడాలు అందించడం, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని వీటికి అనుకూలంగా రైతు సోదరుల దగ్గరికి తీసుకెళ్లడం, ఇటువంటి సందర్భంలో ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని రైతు ముంగిట్లో ఏ విధంగా మనం తీసుకెళ్లాలి అన్న వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ప్రత్యేకంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ పి అర్చన గారు మన ఆకాశవాణి స్టూడియోకు విచ్చేశారు. వీరిని అడిగి చక్కటి సమూలమైన సమాచారాన్ని, ఈ రైతు ముంగిట్లో ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందించడానికి వారు సమాయత్తమైనారు, ఆ వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి అర్చన గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి, ఈ నేటి నవీన యుగంలో నవీన పద్ధతులు, కొత్త కొత్త పద్ధతులు, అన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అన్ని విభాగాలలో ఇవి ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో రైతులకు, రైతు సోదరులకు చక్కటి పంటలు పండించడానికి ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంది ముందుగా తెలియచేయండి.
2: మనకి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వము మన యూనివర్సిటీ ద్వారా, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా 1600 గ్రామాలలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వివిధ సీనియర్ సైంటిస్టులు కానీ, పరిశోధన విభాగంలో ఉన్నటువంటి సైంటిస్టుల నుండి కానీ, లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేకపోతే తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల నుండి ఉన్న వివిధ శాస్త్రవేత్తల నుండి ప్రతి గ్రామంలో, అనగా మనకి తెలంగాణలో ప్రజెంట్ 1600 గ్రామాల్లో మనకి ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు ఈ గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించాలని మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపతి గారు ప్రొఫెసర్ జానయ్య గారు సంఘటితంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు మనకి ఇదివరకే స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు మనకి ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయి. మే 23 వరకు ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాలు శాస్త్రవేత్తల ద్వారా మరియు అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కలిసి చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో రైతు వేదికలో.
1: చాలా చక్కగా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలియజేశారు, ఈ సమయాన్ని కూడా మీరు వివరించారు. అయితే ఇటువంటి సందర్భంలో మన మహబూబ్ నగర్ జిల్లా, ముఖ్యంగా మీరు పనిచేస్తున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఏ పంటలు పండిస్తున్నారు, ఆ పంటలకు అనుకూలంగా ఎటువంటి శాస్త్ర సాంకేతిక

0: సాంకేతిక విజ్ఞానాన్ని మీరు రైతులకు చేరవేయాలనుకున్నారు, ఆ వివరాలు ఒక్కసారి చెప్పండి.
1: మనకి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, కంది, పత్తి, వేరుశనగ ఇటువంటి పంటలు పండించడం జరుగుతుంది. ప్రతి పంటలో గాని మనం ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, పంట వేయడానికి ముందు ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, రకాలను ఎంచుకోవడానికి ముందు నేలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, రసాయన మందులు ఏ విధంగా వాడాలి, ఎరువులు ఏ విధంగా వాడాలనే అంశాల మీద మనము ఒక 4 అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లాలో మేము 40 గ్రామాల్లో చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం అయిపోయింది. ముఖ్యంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అధిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల భూసారం క్షీణించి భూమి, గాలి, నీరు కలుషితమై విషతుల్యమై విషంతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజలు అనారోగ్య బాధలు పడుతున్నారు. ఎరువులు వాడడం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారాన్ని పరిరక్షించడం వంటి వాటిపై రైతుల్లో ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా పంట మార్పిడి విధానాల మీద కూడా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ కార్యక్రమాల మీద అవగాహన కల్పించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి శాస్త్రవేత్తలు రైతులకి సలహాలు ఇవ్వడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పంటల మీద వారు వేసుకున్న ఎటువంటి రకాలను ఎంచుకోవాలి వాటి మీద అవగాహన అనేది ముఖ్యంగా కల్పించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి నత్రజని వాడడం ప్రధానంగా, మనకి వరి పంటలో గాని, మొక్కజొన్నలో గాని, పత్తిలో గాని సిఫార్సు చేసిన దానికంటే రైతు సోదరులు ఎక్కువగా నత్రజనిని వినియోగిస్తున్నారు. వరిలో మనకి 2 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మొక్కజొన్నలో మనం 3 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు, రైతు సోదరీమణులు 3 నుంచి 4 గాని, 4 నుంచి 5 బ్యాగులు గాని ఎక్కువగా వాడుతున్నారు. అదేవిధంగా పత్తిలో కూడా మనకి 1 నుంచి 2 సంచులు మాత్రమే మనం యూరియాని సిఫార్సు చేస్తున్నాం, రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మనకి నత్రజని అనేది మొక్కకి చాలా అవసరం. మనం ఎక్కువగా మనకి ఇది యూరియా రూపంలో దొరుకుతుంది. యూరియాలో మనకి 46% నత్రజని ఉంటుంది. మొక్కకు కావలసిన 76% వరకు నత్రజనిని రైతులు మనకి యూరియా రూపంలోనే అందిస్తున్నారు. ఈ విధంగా యూరియా ఎక్కువ వాడడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయన్న ఆలోచనలో రైతు సోదరులు ఉండి ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కువగా వాడడం వల్ల కాండం బలహీన పడి మనకి ఎక్కువగా వర్షం పడ్డా గానీ, ఎక్కువగా గాలులు వీచినా గానీ చేను అనేది అడ్డం పడిపోతుంది. అదేవిధంగా చీడపీడ పురుగులకు కూడా మొక్క అనేది దాని తటస్థం అనేది తట్టుకోవడం అనేది తగ్గిపోతుంది.
0: కావున చక్కటి అవగాహన, నత్రజని సరిపాలలో వాడాలంటారు, ఎక్కువ వాడితే ఇటువంటి సమస్యలు ఉన్నాయని మీరు చక్కటి అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపడుతున్నారు, రైతులకు వివరిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క అధిక రసాయనిక ఎరువులు, రసాయన మందులు వాడకుండా వీటికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సూచిస్తున్నారా? ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా, అటువంటి ఉంటే కూడా రైతులకు తెలియచేయండి.
1: ప్రత్యామ్నాయ పద్ధతులు, ముఖ్యంగా మనం నత్రజని వాడకని తగ్గించాలంటే మనకి మన ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి వర్మీ కంపోస్టు గాని, పశువుల పేడ గాని, కోళ్ల ఎరువు గాని, గొర్రెల ఎరువు గాని, ఇటువంటి ఎరువులను వాడడం వల్ల నత్రజని అనేది మనకి 26 నుంచి 35% వరకు రసాయనాలు వాడడం నుంచి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి జీవన ఎరువులైన అజొల్లా గాని, ఇంకా మనకి వివిధ రకాల ఎరువులు ఉన్నాయి జీవన ఎరువులు, అందులో సూడోమోనాస్ బ్యాక్టీరియా గాని, ఇంకా మనకి రైజోబియం గాని, ఇటువంటి కూడా ఇటువంటి ఎరువులు వాడడం వల్ల నత్రజని భూమిలో స్థిరీకరించబడి మనము రసాయన మందుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఇటువంటి ఎరువులు వాడడం వల్ల మనం నత్రజని శాతాన్ని తగ్గించవచ్చు.
0: తర్వాత మన రైతు సోదరులు పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారని కూడా అందరూ శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయమే ఇది, పేపర్లో, రేడియోలో కూడా వింటున్నాం. మరి ఇటువంటి సందర్భంలో రైతులకు ఎటువంటి సలహాలు ఈ పురుగు మందుల వాడకంలో మీరు ఇస్తారు, ఆ వివరాలు ఒకసారి.
1: రసాయన మందులు అనేది రైతు సోదరులు ఎక్కువగా విచ్చలవిడిగా, విచక్షణ రహితంగా వాడుతున్నారు. ఇవి ఎక్కువగా వాడడం వల్ల మన ఆహార ఉత్పత్తుల్లో వీటి శాతం పెరిగి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి గానీ, మనం తినడానికి గానీ అవి ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా మన ఆహార పదార్థాలు అనేవి వెళ్లవు. రసాయన మందులు వాడేటప్పుడు రైతు సోదరులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఖచ్చితంగా మన పంట మీద పురుగు ఉధృతి ఎంత ఉంది, మోతాదు మించి ఉంటే ETL అంటాం, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, ETL కంటే ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా, ఇది మనం ఖచ్చితంగా ముందస్తుగా గుర్తించాలి. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలంటే రైతు సోదరులు వేసుకున్న పంటలలో ముఖ్యంగా వరిలో లింగాకర్షక బుట్టలు అంటాం, ఎకరానికి 5 నుంచి 8 వరకు పెడితే మనకి 1 వారం రోజుల వ్యవధిలో మగరెక్క పురుగులు అనేవి ఆడపురుగులు యూర్ వాసనకి ఆ లింగాకర్షక బుట్టలో వచ్చి పడతాయి. దీనివల్ల మనకి పురుగు ఉధృతి ఉందా లేదా అనేది మన పొలంలో గమనించవచ్చు. అదేవిధంగా పురుగు సంతతి యొక్క సామర్థ్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవి చేయడం వల్ల మనకి రసాయన మందులకు పెట్టే ఖర్చు తగ్గుతుంది, మన పొలంలో పురుగు ఉందా లేదా తెలుసుకుని మనం పురుగు మందులు అనేది వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏదైనా పురుగు మందు చల్లేటప్పుడు మన పొలంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది

0: ఏంటంటే ఖచ్చితంగా వేప నూనె 1500 ppm, 1 లీటర్, 1 ఎకరానికి ప్లస్ 1 పురుగు మందు కలిపి పిచికారి చేయాలి. దానికన్నా ముందు మనం ఖచ్చితంగా ఈ లింగాకర్షక బుట్టలు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. వరిలో అయితే పత్తిలో మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ ఉధృతి తగ్గించుకోవాలంటే రసాయన మందులు వాడకుండా మనం ఏం చేయాలంటే ప్రతి చుట్టూ 1-2 వరుసలు జొన్న పంటని కంచెగా వేసుకోవాలి. కంచెగా వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. అదేవిధంగా పొగాకు, లద్దె పురుగు గాని, శనగపచ్చ పురుగు గాని, వీటి ఉధృతి తగ్గాలంటే మన పొలంలో 40 వరకు బంతి మొక్కలు గాని లేకపోతే ఆమ్దం మొక్కలు గాని వేసుకున్నట్లయితే పురుగు అనేది ప్రధాన పంట మీద కంటే ఈ పూల పంటల మీద ఎక్కువగా ఆశించి ప్రధాన పంటకు కావలసిన నష్టం అనేది తగ్గిస్తుంది. పత్తిలో కూడా మనకి లింగాకర్షక బుట్టలు అంటాం, ఫిరమోన్ ట్రాప్స్. ఇందులో ఆడపురుగు యొక్క వాసన ఉంటుంది. ఈ బుట్టలు మన పొలంలో పెట్టుకున్నట్లయితే ఏవైతే మన మొగ పురుగులు ఉన్నాయో ఆడపురుగుకు ఆకర్షితమై ఆ బుట్టలో పడతాయి. సో దాని వల్ల కూడా మనం గులాబీ రంగు పురుగు ఉధృతి ఉందా లేదా కూడా పత్తి పంటలో తెలుసుకోవచ్చును. మనకి పురుగులు తెగుళ్లు ఎక్కువగా రాకుండా ఉండాలంటే మన పొలంలో గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. ప్రధానంగా వయ్యారి బామ గాని, తుత్తురు బెండ గాని ఇటువంటి కలుపులు అనేవి ఉంచుకోవద్దు. ఇంకా అదేవిధంగా మొక్కజొన్నలో గాని, కందిలో గాని మనము ఈ పురుగులు తెగుళ్ల ఉధృతి తగ్గించుకోవాలంటే అంతర పంటలుగా పెసర మినుము వేసుకోవాలి. మనం ఈ ప్రధాన పంటను ఆశించాల్సిన పంటలు ఈ పెసర మినుమును ఆశిస్తాయి, చీడపీడ పురుగులు ఏవైతే ఉన్నాయో. ఈ విధంగా మనం అంతర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, ఎర్ర పంటలు గాని వేసుకోవడం వల్ల చాలా వరకు మనకి మన పొలాన్ని ఆశించే పురుగులు తెగుళ్ళని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి తెగుళ్ళు పురుగులకి ఇటువంటి వాడతాం, ఎర్ర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, కంచె పంటలు గాని వేసుకుంటాం. తెగుళ్లను తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా రైతు సోదరులు మన నేలని శుద్ధి చేయాలి. మన నేలని శుద్ధి చేయాలంటే మనకి ట్రైకోడర్మా విరిడి 2 నుంచి 3 కిలోలు, 100 నుంచి 150 కిలోల పశువుల పేడలో బాగా మాగబెట్టి మనం ఏం చేయాలంటే పొలంలో చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల నేల ద్వారా వ్యాపించే వేరుకుళ్ళు తెగుళ్ళు గాని, ఎండుకుళ్ళు తెగుళ్ళు గాని, వైరస్లు గాని, సూక్ష్మజీవులు గాని ఇవన్నీ మనకి లోపల పొలంలో నశిస్తాయి. సో అవి వాటి ద్వారా మనం తెగుళ్ళని చాలా వరకు అరికట్టవచ్చు. ఈ విధంగా రసాయన మందుల మీద ఖర్చు అనేది, పెట్టుబడి అనేది తగ్గించుకుని ఈ పద్ధతులు పాటించడం వల్ల రైతు సోదరులు కొంతవరకు పురుగు మందుల వాడకాన్ని అనేది తగ్గించుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు ఈ పురుగు మందులను, ఎరువులను వాడడంలో, తర్వాత తెగులు అరికట్టడంలో చక్కగా అధికమైనటువంటి ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు అని వివరాలు తెలియజేశారు. ముఖ్యంగా జీవన ఎరువులు వాడమంటారు, వర్మీ కంపోస్ట్ వాడమన్నారు, తర్వాత ఈ పిచికారి చేసే మందులను కంట్రోల్ చేసుకోవడం కోసం లింగాకర్షక బుట్టలు, అంతర పంటలు, కంచె పంటలు, ప్రధాన పంటను ఆశించకుండా బంతి, ఆముదం ఇటువంటి అంతర పంటలు, ఈ విధంగా మీరు రైతు సోదరులు చక్కగా వివరించారు. తెగులు రాకుండా ట్రైకోడర్మా విరిడిని కూడా వాడమన్నారు. ఇటువంటి అవగాహన చర్యలు మీరు చేపడుతున్నారు. మరి ఈ అవగాహన చర్యలు సంవత్సర పొడవునా రైతులకు మీరు అందజేస్తుంటారా? ఒకవేళ అందజేస్తే ఏ సమయంలో, ఏ నెలలో మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? ముఖ్యంగా మీరు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో అప్పుడప్పుడు రైతులకు సదస్సులు నిర్వహిస్తుంటారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా సదస్సులు నిర్వహిస్తుంటారు. ఇటువంటి సందర్భంలో మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు మీరు రైతులకు ఈ సలహాలు, సూచనలు ఇస్తుంటారు, ఒకసారి చెప్పండి.
0: మనం ముఖ్యంగా మే నెలలో రైతులకి ఈ సలహాలు, సూచనలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి జూన్ నుంచి రైతు సోదరులు పంటలు వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, దక్షిణ పశ్చిమ ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు ఎక్కువగా పడతాయి మన తెలంగాణలో. ఆ ఋతుపవనాలు మనకి జూన్ స్టార్టింగ్ లో గానీ, మే ఎండింగ్ లో గానీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయో రైతులు జొన్న గాని, వరి గాని, మొక్కజొన్న గాని, కందులు గాని వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో అవి స్టార్ట్ చేయడానికి ముందు మేము ఈ కార్యక్రమాలు అనేది ఖరీఫ్ లో సాగుకు సమాయత్తం వాటి పేరుతో ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రబీలో కూడా, యాసంగిలో కూడా రబీ సాగుకు సమాయత్తం అంటే ముందు మనం ఎటువంటి సమాయత్త పనులు చేపట్టుకోవాలి, ముందస్తు చర్యలు ఎటువంటి చేపట్టుకోవాలనేవి అవగాహన కార్యక్రమాల ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూనివర్సిటీలో కిసాన్ సారథి అని ఉంది, ఇది మొబైల్ యాప్. అందులో మనకి రైతు సోదరులకు ప్రతి మాసంలో ఇటువంటి వాటి మీద మెసేజెస్, టెక్స్ట్ మెసేజ్ లో గానీ, వాయిస్ మెసేజ్ లో గానీ పంపడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ఇటువంటి విషయాలన్నింటిని కూడా మనకి పీజేటీఏయు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది క్రోడీకరించబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా రైతు సోదరులు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంటే అవగాహన కార్యక్రమాలు, మెసేజెస్లు, వాయిస్ మెసేజెస్, అదేవిధంగా యూట్యూబ్ మా యూనివర్సిటీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది నిరంతరంగా రైతు సోదరులకు అనేది పంపడం జరుగుతుంది.
1: ఇప్పుడు నెల రోజులు మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇటువంటి సందర్భంలో సాంకేతిక విషయం

0: వంటి మీరు అన్నారు ఇప్పుడే ఈ యూట్యూబ్ల ద్వారా కొన్ని వెబ్సైట్ల ద్వారా రైతుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని, మరి ఈ అవగాహన చర్యలు ఏమైనా రైతు సోదరులకు తెలియజేస్తున్నారా? రకరకాల ఛానల్స్ ఉన్నాయని మీరు వివరించారు కదా, మరి ఏ విధంగా ఇది మీరు రైతు సోదరులకు వివరిస్తున్నారు ప్రస్తుతం?
1: ప్రస్తుతమైతే మే నెలలో మనము మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికీ మేము ఒక 15-20 కార్యక్రమాలు కంప్లీట్ చేశాము. ఒక 20 గ్రామాలలో ఇంకొక 20 గ్రామాలు చేయాల్సి ఉంది. సేమ్ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఈ అంశాలన్నింటినీ వివరిస్తున్నాం రైతులకి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, ఏఈఓస్ కానీ వీటి మీదకు సంబంధించిన లీఫ్లెట్స్ కానీ, బులెటిన్స్ కానీ, పాంప్లెట్స్ కానీ పంపడం జరిగింది. సో వాళ్ళు కూడా రైతులకి ప్రతి క్లస్టర్లో రైతు సోదరులకి ఈ పాంప్లెట్స్ అనేది పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఏఈఓల ద్వారా, ఈ పాంప్లెట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రసాయన మందులలో ముఖ్యంగా పక్షి స్థావరాలు కూడా చాలా ఇంపార్టెంట్. మన పొలంలో ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 పక్షి స్థావరాలను కూడా పెట్టుకోవాలి. ఈ పక్షి స్థావరాలు పెట్టుకోవడం వల్ల ఏవైతే పురుగులు, మనకి హాని చేసే పురుగులు ఏవైతే ఉంటాయో, ఆ పురుగుల యొక్క లార్వాలను గాని ప్యూపాలను గాని ఈ పక్షులు అనేవి తింటాయి. తినడం వల్ల మనకి వాటి ఉధృతి కూడా, పురుగుల పేడత ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి, ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల భూమి లోపల ఉన్న ఇప్పుడు మనకి కలుపుకు సంబంధించిన కోశస్థ దశలు గాని, లేకపోతే అంతకుముందు ఉన్న పురుగులు బెడదలు ఏమైనా ఉన్నా గానీ, శిలీంద్ర నాశనలు ఏమైనా ఉన్నా గానీ, అవన్నీ మనకి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవి చనిపోతాయి. సో ఖచ్చితంగా రైతు సోదరులు వేసవి దుక్కులు చేసుకోవాలి, పక్షి స్థావరాలు పెట్టుకోవాలి. ఇంకొకటి, పచ్చి రొట్టె ఎరువులు మనం ఖచ్చితంగా మే నెలలో 1 నుంచి 2 తొలకరి వానలు పడిన వెంటనే ఈ పచ్చి రొట్టె ఎరువుల సాగు అనేది ఖచ్చితంగా చేయాలి.
0: ఏ విధంగా చేపట్టాలంటారు, ఏ విత్తనాలు వేసుకోవాలంటారు?
1: పచ్చి రొట్టె ఎరువులో మనము జనుము జీలుగా చెప్తాం జనరల్ గా. జనుము జీలుగా ఒకవేళ అందుబాటులో లేకపోయినా పప్పు దినుసులు గాని, లేకపోతే మనకి నూనె గింజలు గాని, ఇంకా లేకపోతే చిరుధాన్యాలు గాని, ఏవైనా 9 గింజలు, పప్పు దినుసులలో 3 రకాలు తీసుకున్నా, చిరుధాన్యాలలో 3 రకాలు తీసుకున్నా, నూనె గింజల్లో 3 రకాలు, ఈ 9 గింజలు నవధాన్యాలు అంటాం. ఈ నవధాన్యాలన్నింటిని ఒక దగ్గర కలిపి మన పొలంలో ఒక తొలకరి వానలు పడిన వెంటనే చల్లుకోవాలి. చల్లుకొని పూత దశ రాకముందే మనం కలియ దున్నాలి. కలియ దున్నేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుని కలియ దున్నట్లయితే అది మనకి బాగా కుళ్ళి
0: సారవంతం
1: చేస్తుంది. ఇది ఖచ్చితంగా రైతు సోదరులు పాటించాలి నేల ఆరోగ్యంగా ఉండాలంటే.
0: చాలా చక్కగా నేల ఆరోగ్యానికి కూడా మీరు చక్కటి సూచన అందజేశారు రైతులకు. అలాగే నేటి కాలంలో ఈ సాంకేతిక పరికరాలు, మెషిన్స్ రావడం, ఇంజన్స్ రావడం, ఇటువంటివి యంత్రాలు రావడం చూస్తున్నాము. మరి ఈ పత్తికి కానీ, ఈ వరి పంటకు కానీ, నూర్పిడి కోసం కానీ, ఆ తర్వాత ఏ విధంగా నాణ్యతగా భద్రపరచుకోవాలన్నా కానీ ఇటువంటి రైతు సోదరులు చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో ఎటువంటి యంత్ర పరికరాలు కొత్తగా నూతనంగా ఆవిష్కరించబడ్డాయి, నూతన యంత్రాల గురించి కూడా ఒక చక్కటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
1: మనకి ముఖ్యంగా వరిలో మనకి వరి కోత కోసే యంత్రం రైతు సోదరులు ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎవ్వరు చేతితో కొయ్యడం లేదు. ప్రతి చోట మనకి ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు, ఇద్దరు రైతులు, 3-4 రైతులు ఈ కోత యంత్రాలని నిర్వహించడం జరుగుతుంది. 2 చొప్పున మిగతా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి రైతు సోదరులు వరిని ఖచ్చితంగా మిషన్ తోటే కోస్తున్నారు.
0: ఇక మరి పిచికారీ అంటే మనం స్ప్రేయర్స్, ఈ కొత్తగా నూతనంగా ఏదైనా ఆవిష్కరించబడిందా, ఈ పిచికారీ చేసే యంత్రాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఒకసారి వివరించండి.
1: మనకి ఇప్పుడు రైతు సోదరులు ఆ పిచికారీ పవర్ స్ప్రేయర్స్ గానీ, నాప్సాక్ స్ప్రేయర్స్ గానీ భుజానికి పెట్టుకుని మోసుకుంటూ మనకి పొలంలో పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. అలా పిచికారీ చేసేటప్పుడు కూడా రైతు సోదరులు కొంచెం జాగ్రత్తలు పాటించడం లేదు. ముఖ్యంగా మనం గాలి దిశకి ఆపోజిట్ లో చేయొద్దు ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనం పిచికారీ చేసేటప్పుడు రసాయన మందు అనేది మన మొహం మీద పడుతుంది. ఇంకొకటి, ఖచ్చితంగా రైతు సోదరులు చేతులకి గ్లౌజులు వేసుకోవడం గానీ, కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం గానీ, మంచి యాప్రాన్, వైట్ కలర్ యాప్రాన్ దుస్తులు ధరించి గానీ చేయాలి. ఇంకోటి, రసాయన మందులు చల్లేటప్పుడు గానీ, పిచికారీ చేసేటప్పుడు గానీ కంటిన్యూగా చేయకూడదు. గంటల తరబడి నిలబడి కంటిన్యూగా పిచికారీ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా పిచికారీ చేసేటప్పుడు నీళ్లు గానీ, ఆహారం గానీ, సిగరెట్ గానీ, ఏదైనా మందు గానీ, పానీయాలు గానీ తాగడరాదు. ఎందుకంటే అవి తాగినప్పుడు మనం ఆల్రెడీ రసాయన మందుల అవశేషాలు కొంచెం మన మీద ఉంటాయి కాబట్టి అవి కూడా వాటి ద్వారా వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇటువంటివి కష్టాలు ఉన్నాయి కాబట్టి పిచికారీ చేసేటప్పుడు మనకి డ్రోన్స్ వినియోగం అనేది ఎక్కువగా చేస్తున్నారు రైతు సోదరులు.
0: ఈ మధ్య కాలంలో డ్రోన్ల వ్యవహారం కూడా మనం చూస్తున్నాము.
1: డ్రోన్ల వ్యవహారం అనేది మనకి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో రైతు సోదరులు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మనకి ప్రతి మండలంలో ఒక 3-4 డ్రోన్లు ఉంటున్నాయి. వాళ్ళు రెంట్ బేస్డ్ గా తెచ్చుకొని పురుగు మందులు గానీ, ఇంకా కలుపు మందులు కూడా కొంతమంది రైతులు ఈ డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తున్నారు.

0: దీనివల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా మనకి లేబర్ షార్టేజ్ అనేది కూడా ఉంది. మనకి ప్రతి పొలంలో ఒక లేబర్ పట్టుకుని చల్లాలంటే కూడా ఖర్చుతో కూడిన పని. ఈ డ్రోన్ల వినియోగం అనేది మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మనకి ఏంటంటే సమర్థవంతంగా పురుగు మందు అనేది అన్ని మొక్కల మీద కరెక్ట్ గా డోసేజ్ అనేది మనకి పడడం జరుగుతుంది. దీనివల్ల పురుగు అనేది మంచిగా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ డ్రోన్స్ వినియోగం మీద ఇంకొంచెం అవగాహన, ఎవరైతే డ్రోన్ డీలర్ ఉంటారో ఆ డ్రోన్ డీలర్స్ కి కొంచెం అవగాహన అనేది అవసరం ఉంది. దాని మీద కూడా మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ డ్రోన్స్ వాడకం మీద కూడా ఇన్పుట్ డీలర్స్ కి కూడా పేమెంట్ బేస్ మీద శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 3 మంత్స్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, యువత, వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉంటుంది, అలాంటి వాళ్ళు ఒక డ్రోన్ తెచ్చుకొని దాని మీద ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి పొందినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అర్హులు అన్నమాట. ఆ డ్రోన్ ని వాళ్ళు కస్టమర్ హైర్డ్ బేస్ మీద రైతు సోదరులకు ఇచ్చి వాళ్ళు కూడా కొంచెం వరకు ఉపాధి అనేది పొందవచ్చు,
1: ఉపాధి పొందవచ్చు. చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. అయితే చివరగా మన రైతులు ఖరీఫ్ పంటకు సమాయత్తమైనటువంటి సందర్భంలో మరి ఈ ఎల్నినో అనే ప్రభావం ఉంది, మనకు వర్షాలు రాకపోవచ్చు, వర్షాలు తక్కువ పడవచ్చు అనే మాట కూడా మనం వింటున్న సందర్భంలో మరి ఎటువంటి పంటలు రైతులు వేసుకోవాలి, ఆ వివరాలు ఏమైనా ఉంటే చివరగా తెలియచేయండి.
0: మనకి ముఖ్యంగా తెలంగాణలో మనకి భూగర్భ జలాల సామర్థ్యం పెరిగింది, నీటి వనరులు కూడా మనకి పుష్కలంగా ఉండడం వల్ల రైతు సోదరులు ఎక్కువగా వరి చేస్తున్నారు. సో ఈ ఎల్నినో ప్రభావం ఒకవేళ ఉంటే రైతు సోదరులు తక్కువ డ్యూరేషన్ పరిమితి గల రకాలను మాత్రమే ఎంచుకోవాలి. వరిలో మనకి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి 120 రోజుల పంట కాలమైన తెలంగాణ సోనా అంటాం, RNR 15048. ఇందులో మనకి గ్లైసమిన్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనము షుగర్ పేషెంట్స్ కూడా ఈ రకాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది మనకి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకాన్ని రైతు సోదరులు జూలైలో నారు పోసుకోవాలి, జూలై 15 తర్వాత. అదేవిధంగా ఇంకొకటి మనకి KNM 1638, కూనారం వరి 2 అంటాం. ఇటువంటి రకాలని తక్కువ డ్యూరేషన్ పరిమితి ఉండి మనకి కొంచెం తెగుళ్ళని తట్టుకునే రకాలని రైతు సోదరులు ఖచ్చితంగా వేసుకోవాలి. మనకి ఏ పంటలో కానీ కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉండి డ్రౌట్ రెసిస్టెన్స్ ఉన్న పంట రకాలను ఎంచుకోవాలి. మనకి కందిలో కూడా ఇక్రిసాట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకి 150 రోజులు 140 రోజుల పంట వ్యవధి ఉన్నాయి. అదేవిధంగా మనకి పల్లి కూడా గ్రౌండ్నట్ కూడా మనకి నీటి సామర్థ్యం తక్కువ అవసరం పడుతుంది. మనకి ఇటువంటి వేరుశనగ కానీ, కంది కానీ, వరి కానీ ఇటువంటి పంటలను అనేవి మనము తక్కువ డ్యూరేషన్ ఉండి కొంచెం ఎండను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవడం అనేది ముఖ్యమైన అంశం.
1: చాలా చక్కగా రైతు ముంగిట్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వాటి యొక్క ప్రయోజనాలు గురించి మీరు మన రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు అర్చన గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఈ అంశాన్ని గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.
4: మల్లె తోట్ల రేడియే పెట్టివా మల్లయ్య, ఏడికెళ్ళిపోతున్నవయ్యా.

0: చేసి కొలువు అయ్యవతున్నావో మల్లమ్మ,
1: ఆకాశం తెప్పల్లోనావో మల్లమ్మ, మంది కొలువు చెయ్యవతున్నావో మల్లమ్మ,
0: ఆకాశం తెప్పల్లోనావో మల్లమ్మ.

గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్య గడివయ్య నేనస్తరా మల్లయ్య.

ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా పరుగు చిత్రం కోసం సాకేత్ ఆలపించిన గీతం విందాం. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మీరు విన్న ఈ పాట వర్షం చిత్రం కోసం ఎస్పి చరణ్ సుమంగళి ఆలపించింది. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చిత్రసీమలో ఇప్పుడు వినబోతున్న పాట వాన చిత్రం కోసం కార్తీక్ ఆలపించింది. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కమలాకర్.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తలు ముఖ్యాంశాలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లో తెలుగు ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుళ్ల శ్రీధర్బాబు ఈ ఉదయం లండన్లోని తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. రాష్ట ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల బంద్కు పిలుపునిచ్చింది. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, సమాన విరమణ చర్చలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించిన సుమారు 15,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. దీనికి నిరసనగా రేపు ఉదయం 10 గంటల నుంచి నంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి నెల 27వ తేదీ వరకు 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. నగోయా, టోక్యో, ఒసాకా నగరాలను ఆయన సందర్శిస్తారు. యుద్ధ నౌకలు, ఆఫ్షోర్ నౌకలు, ఇతర సంబంధిత రంగాల తయారీలో స్వయం సమృద్ధి సాధించడం దేశ భద్రతకు అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కోల్కతాలో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్లకు చెందిన సుమారు 3,400 కోట్ల రూపాయల విలువైన 5 ప్రాజెక్టుల భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. భారత నౌకాదళ శిక్షణా నౌక ఐఎన్ఎస్ సుదర్శిని తన లోకయాన్ 26 సముద్రయాన యాత్రలో భాగంగా పోర్చుగల్లోని లిస్బన్కు చేరుకుంది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా అభ్యాసకులు AWS డిజిటల్ శిక్షణ కంటెంట్ను పొందవచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ మహిళలకు మద్దతిస్తామని, కాంగ్రెస్ కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన నేపథ్యంలో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న 2వ చివరి క్రికెట్ టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలిచి ప్రస్తుతం 2 మ్యాచ్ల సిరీస్లో భారత్ జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్లో 4వ స్థానానికి చేరుకునేందుకు భారత్ ఈరోజు ప్రారంభమైన మ్యాచ్లో గెలవాల్సి ఉంటుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి ప్రకటించిన కరెంట్ అఫైర్స్ కార్యక్రమం కొద్దిసేపట్లో.
2: ఆకాశవాణి జీవందాన్ మరణాంతరం మరో జీవితం కోసం ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు తెలంగాణ రాష్ట్ర జీవందాన్ ఆర్గనైజేషన్ నోడల్ ఆఫీసర్, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు. సంభాషించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్.

0: నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర శ్రోతలందరికీ కూడా స్వాగతం. ఈ రోజు జీవనదానం అనే అంశానికి సంబంధించి ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించుకుందాం. ఒకరి జీవితం ముగిసిన చోట మరొకరి జీవితం ప్రారంభమవుతుంది. అదే అవయవదానం, అదే జీవనదానం. మనిషి సంపాదించిన సంపదను తనతో తీసుకెళ్లలేడు, కానీ తన అవయవాలను దానం చేస్తే మాత్రం తన మరణం తర్వాత కూడా మరెందరో జీవితాల్లో ఆ మనిషి నిలిచిపోవచ్చు. తెలంగాణలో అవయవ దానాన్ని ప్రోత్సహిస్తూ అవసరమైన రోగులకు అవయవ మార్పిడి ప్రక్రియను సమన్వయం చేస్తున్న కీలక కార్యక్రమం జీవన్దాన్. అయితే జీవన్దాన్ అంటే ఏమిటి, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, బ్రెయిన్ స్టెమ్ డెత్ అంటే ఏమిటి, ఎవరైనా అవయవ దానం చేయవచ్చా, దీనికి సంబంధించి ముందుగానే ఎలా నమోదు చేసుకోవాలి, కుటుంబ సభ్యుల అనుమతి అవసరమా, అవయవాలను ఎవరు కేటాయిస్తారు, అవయవ దానంపై ఉన్న అపోహలు ఏమిటి, చట్టపరమైన నిబంధనలు ఏమిటి, ఇలా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ వైద్యులు, అలాగే నిమ్స్ నెఫ్రాలజీ విభాగ అధిపతి, సోటో తెలంగాణ జీవన్దాన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు. ఈ రోజు వారు మన కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేశారు. శ్రీభూషణ్ రాజు గారు ఇప్పటికే విస్తృతమైనటువంటి అవగాహన ప్రచారాన్ని కల్పిస్తూ ఎంతో కృషి చేస్తున్నారు. డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, మీకు కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తరఫున జీవన్దాన్ పేరిట మేము ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి అసలు జీవన్దాన్ అంటే ఏమిటి, జీవన్దాన్ ప్రత్యేకతను ఏ విధంగా విశ్లేషణ చేస్తారు?
1: భారతదేశంలో అవయవ మార్పిడి అవసరమైనటువంటి పేషెంట్స్ చాలా అధికంగా ఉంటూ ఉన్నారు, చాలా ఏళ్లుగా కూడా. ఒకనొక కాలంలో ఆరోగ్యంలో ఎప్పుడైతే తేడా వస్తుందో, అవయవాలు పూర్తిగా పాడైపోతాయో, అటువంటి వారికి అవయవ మార్పిడి చేయడం అన్నది చాలా అవసరమవుతుందని ప్రజలు అనుకున్న తర్వాత శాస్త్రీయంగా కూడా అది చాలా నిరూపితమై చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగాను, వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇచ్చే కార్యక్రమంగాను కనిపించింది. కాబట్టి 1954లో మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే సక్సెస్ఫుల్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందో బోస్టన్ లో, అక్కడి నుంచి మళ్ళీ వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకుండా కిడ్నీ, లివర్, గుండె, ఇతర అవయవాలన్నీ కూడా మార్పిడి చేయడం అన్నది చాలా ప్రధానమైనటువంటి ఒక శాస్త్రీయ పరమైనటువంటి ప్రక్రియగా మారింది ప్రపంచం మొత్తంలో కూడా. అయితే దురదృష్టవశాత్తు భారతదేశంలో అప్పటికి ప్రజలకు బాగా అవగాహన లేదు. 1994 భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అంటూ ఒకటి తీసుకొచ్చింది. అవయవదాన ప్రక్రియ మొత్తం కూడా సరళీకృతం చేస్తూ ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చేసింది. తద్వారా అమ్మా నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్యాభర్త వీళ్లు మాత్రమే అవయవదానానికి ముందు చేయాలి, లేదంటే చనిపోయిన వాళ్ళచే సేకరించినటువంటి అవయవ మార్పిడి చేయాలి తప్ప మిగతా ఏ విధంగా కూడా క్రయవిక్రయాలు ఇందులో ఉండకూడదని చెప్పి ఒక ప్రధానంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని బలమైనటువంటి బలోపేతమైనటువంటి చట్టంగా రూపొందించింది కాలక్రమేణా. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు 1910లోను 2010-2013లో మధ్యలో ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి రాష్ట్రంలో కూడా ఒక అవయవదానానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విభాగం ఏర్పడి ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించి అప్పటి ప్రభుత్వంలో జీవన్దాన్ అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.
0: అయితే డాక్టర్ గారు, మన దేశంలో అవయవదానం అవసరం నానాటికి ఎందుకు పెరుగుతోంది? ఒక వ్యక్తి అవయవదానం ద్వారా ఎంతమంది జీవితాలకు ప్రయోజనం కలిగించవచ్చు?
1: చాలా మంది అవయవం పూర్తిగా పాడైపోయిన తర్వాత దాని ప్రత్యామ్నాయంగా కేవలం ఒక అవయవం మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి ఒక కిడ్నీ పాడైనటువంటి వ్యక్తికి మనం చాలా ఏళ్ల వరకు మన డయాలసిస్ చేయగలుగుతూ ఉంటాం. ఇటువంటి వారి కోసం పూర్తిగా ప్రత్యామ్నాయంగా అవయవాన్ని మార్చాలి. ఇప్పుడు గుండెకి గుండె మార్పిడి, కిడ్నీకి కిడ్నీ మార్పిడి, ఊపిరితిత్తులకు ఊపిరితిత్తులు, లివర్కి లివర్ మార్చమే మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సహజమైనటువంటి అవయవం మాత్రమే పూర్తిగా ఒక అవయవం పాడైపోయిన తర్వాత దాని ప్రత్యామ్నాయంగా అద్భుతంగా పనిచేయగలుగుతుంది. అలాగే దానికి కొన్ని ప్రత్యేక మందుల ద్వారా ఈ అవయవం బయట నుంచి వచ్చినప్పటికీ కూడా నా సొంత అవయవం అని శరీరాన్ని భ్రమించే విధంగా ఒక అద్భుతమైనటువంటి మందులు మనకు అందుబాటులో వస్తున్నాయి. కాబట్టి అవయవ మార్పిడి మనకు అత్యంత అవసరమైంది. అనేక మంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో షుగర్, బీపీలే కాదు, అనేక అనేక కారణాల చేత అవయవాలు పాడు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రంలోనే దాదాపుగా 20,000కు పైగా అవయవ మార్పిడి కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో దాదాపుగా 10-12 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చాలా మంది అనేకులు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. వాళ్ళందరూ కూడా చేసుకుంటే అవయవాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 20,000కు పైగా ఉంటారు. దీన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేసేసి దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి ఈ మార్పిడిని ఇంకా చాలా గొప్పగా చేయాల్సిన అవసరం ఉందని మనం భావిస్తున్నాం.
0: అయితే అంతర్జాతీయంగా మనం గణాంకాలు పరిశీలించినట్లయితే అవయవదానం విషయంలో మన దేశం ఏ స్థాయిలో ఉందంటారు?
1: దీంట్లో రెండు భాగాలు ఉంటాయి అవయవదానంలో. ఒకటి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి సేకరించినటువంటి అవయవాన్ని తీసుకుని ఇవ్వడం, దాని లివింగ్ డొనేషన్ అంటూ ఉంటాం. అంటే దాంట్లో భారతదేశం ప్రపంచం మొత్తంలో కూడా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో భాగం దీంట్లో చనిపోయిన వారి నుంచి సేకరించడం, అనగా జీవన మృతుల నుంచి సేకరించిన అవయవాలను అవసరమైన వాళ్ళకి మార్పు చేస్తూ ఉంటాం. మన దేశంలో అవయవ మార్పిడి, చనిపోయిన వాళ్ళ నుంచి అవయవాలు తీసుకోవడము, చనిపోతూ చనిపోతూ వాళ్ళ అవయవదానం చేసి తిరిగి వెళ్లడము అన్నది మన దేశంలో చాలా ప్రాచుర్యం పొందలేదు. చాలా మందికి చివరి క్షణంలో వాళ్ళ ఇంటెన్సివ్ కేర్ బయట వాళ్ళు కష్టపడుతూ బాధపడుతూ దుఃఖంతో ఉన్నప్పుడు మన ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ వెళ్లి మీ కుటుంబ సభ్యుడు లోపంలో మీకు అత్యంత ప్రియమైన వ్యక్తి వెంటిలేటర్ మీద ఉన్నాడు, అతను జీవన్మృతుడిగా డాక్టర్లు గుర్తించారు, అతని అవయవాలు మీకు తీసుకోవడానికి మీకు అభ్యంతరం ఉంటుందా, అతని అవయవాలు తీసుకొని ఒక 8 మంది జీవితంలో మేము ఒక వెలుగు నింపగలుగుతాము అతని అవయవ మార్పిడి ద్వారా, సో మీరు అంగీకరించగలుగుతారా అని చెప్పి అడగడం అందులో చాలా మంది ఒప్పుకోగలుగుతున్నారు.
0: బ్రెయిన్ స్టెమ్ డెత్ అంటే ఏంటి, కోమా బ్రెయిన్ డెత్ మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటి?
1: ప్రజలందరికీ సుపరిచితమైన పదం కోమా మాత్రమే. కోమానుగా అతనికి దీర్ఘ సుషుప్తావస్థలో ఉన్నాడు, ఇకపై బాగా కాడు, ఇక మెదడు పనిచేయకపోవచ్చు, అవయవాలు బాగా పనిచేయటం లేదు, సుషుప్తావస్థలో ఉన్నాడు. కాబట్టి మనకి ఇంకా ఒక రకమైన నమ్మకం ఏమిటంటే ఏదో ఒక కారణం చేత అతనిలో కొంచెం కదలికలు మొదలైతే తద్వారా పూర్తిగా కోలుకుంటాడనే ఒక భావన. కోమా నుంచి మనిషి బయటపడే అవకాశం కూడా ఉంటున్నది. కాబట్టి తిరిగి రివర్సిబుల్ గా ఉండదు.

0: అవ్వచ్చు, అనగా తిరిగి మాగయ్యే అవకాశం దాంట్లో ఉన్నది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి రకరకాల కారణాల చేత, ఏ కారణం చేత వాళ్ళు కోమలోకి వెళ్లారు కనుక్కొని ఆ కారణాలను పూర్తిగా తీసేసి మళ్ళీ వాళ్ళ కొత్త జీవితం ఇవ్వడం కోసం మళ్ళీ ప్రయత్నాలు చేయడం డాక్టర్లు చేయగలుగుతూ ఉంటారు. అందులో దాదాపుగా వాళ్ళు అనేక సందర్భాల్లో సఫలీకృతులు అవుతూ ఉంటారు. ఇక్కడ దానికి భిన్నంగా ఈ బ్రెయిన్ స్టెమ్ డెత్ అనేది ఏంటంటే ప్రపంచానికి మనిషికి ఉన్నటువంటి ఒక సంబంధం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తెగిపోయినట్టుగా ఉంటుంది. మనిషి మెదడు లోపల ఒక చిన్న ప్రదేశం బ్రెయిన్ స్టెమ్ అనబడే ఒక చిన్న బొటనవేలంత ప్రదేశం ఒకటి ఉంటుంది. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది ప్రత్యేకంగా మనిషిని బాహ్య ప్రపంచానికి అనుసంధానిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి పూర్తిగా బాహ్య ప్రపంచంతో తెగతెంపులు చేసుకుంటాడో, ఇకపై సంబంధం ఉండదో, ఆ మనిషి జీవన్మృతుడవుతాడు.
1: బ్రెయిన్ డెత్ అనేది ఎవరు నిర్ధారిస్తారు?
0: శాస్త్రీయపరమైనటువంటి అంశాల ఆధారంగా ఒక బృందం ప్రతి ఆసుపత్రిలో కూడా ఉంటుంది. తోటా చట్టం అనుకుంటూ ఉంటుంది. తోటా చట్టం 1994లోను, ఆ తర్వాత 2011లోను, 2014లోను దానిలో మార్పులు చేర్పులు చేసి వాటి మార్పులకు అనుగుణంగా బ్రెయిన్ స్టెమ్ డెత్ అన్నదాన్ని సంపూర్ణమైనటువంటి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చింది. దాన్ని ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఏ సందర్భంలో చేయాలి, ఎంత కాలంలో చేయాలి, ఎంత వ్యవధిలో చేయాలి అనబడే అనేక అంశాలు దాంట్లో పొందుపరచబడ్డాయి. దాని ఆధారంగానే ప్రతి ఆసుపత్రిలో కూడా ఒక బృందం ఉంటుంది. అందులో నిష్ణాతులైనటువంటి వైద్య నిపుణులు, ముఖ్యంగా బ్రెయిన్ సంబంధించిన న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్, క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్, పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్తో సహా అనేకులు ఒక బృందంగా ఏర్పడి వాళ్ళు 6 లేదా 12 గంటల వ్యవధిలో ఆ పేషెంట్ ఇచ్చిన వాళ్ళ యొక్క వయసు ఆధారంగా 6 లేదా 12 గంటల వ్యవధిలో 2 సార్లు చూసి, ఆ 2 సార్లు వాళ్ళు పరీక్షల్లో ఇకపై ఇతను పూర్తిగా బాగా కాడు, ఇతను బ్రెయిన్ డెడ్ అని ఏదైతే శాస్త్రీయపరమైన నిర్వచనం ఉందో తదనుగుణంగా వాళ్ళు నిర్వచించి ఇతను బ్రెయిన్ డెడ్ గా డిక్లేర్ చేస్తారు.
1: అయితే డాక్టర్ గారు, జీవనదానానికి సంబంధించి ఎవరైనా అవయవదాతగా మారే అవకాశం ఉందా? అంటే వయసు, ఆరోగ్య పరిస్థితులు అవయవదానానికి అడ్డంకులుగా పరిణమించే అవకాశం ఉందంటారా?
0: వయసు, ఆరోగ్య పరిస్థితులు ఏవి కూడా నిజానికి వీటికి అడ్డంకి కారాదు. ఎందువల్లంటే మన భారతదేశంలో అత్యల్పంగా 10 నెలల పసిపాప, పసికందు తను చనిపోతూ తన అవయవాలను అవయవదానానికి కేటాయించడం జరిగింది. అలాగే భారతదేశంలో అత్యధిక వృద్ధులు కూడా 80లు 90లు దాటిన వాళ్ళు సైతం అవయవ మార్పిడికి ముందుకు రావడం, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అవయవాలని తీసుకోవచ్చని చెప్పి మనకు చెప్పడం జరిగింది. భారతదేశంలో ఒక వయసుతో నిమిత్తం లేకుండా ఇవ్వమని కూడా మన చట్టం చెబుతోంది. కాబట్టి ఇవ్వడానికి, పుచ్చుకోవడానికి ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు.
1: వాళ్ళకి
0: ఏమైనా జబ్బులు ఏదన్నా ఉంటే ఇవ్వకపోవడానికి కూడా పెద్ద ప్రాబ్లం కాదు. ఎందువల్లంటే ఉదాహరణకి ఒక కిడ్నీ ఫెయిల్ అయిన వ్యక్తి తనకి కిడ్నీ కావాలి అంటూ మనకు అర్జీ పెట్టుకోవచ్చు. అతను పెట్టుకున్న తర్వాత అతను క్యూలో ఉండి తనకి ఎప్పుడైతే మనకి కావాల్సిన అతనికి అవయవం వస్తుందో అప్పటిదాకా మనం వేచి చేసి చూడాల్సి ఉంటుంది, అప్పుడు మనం అవయవం ఇస్తాం. అలా కాకుండా ఆ వ్యక్తి ఇతరత్ర కారణాల చేత అతను జీవన్మృతుడుగా ఉన్నటువంటి సందర్భంలో అతనికి కేవలం కిడ్నీలు మాత్రమే పాడయ్యాయి కాబట్టి అతని ఊపిరితిత్తులు, గుండె, అతని లివరు, మిగతా కార్నియా ఇవన్నీ కూడా మనం ట్రాన్స్ప్లాంట్ తీసుకోవచ్చు.
1: ఇందాక మీరు ప్రస్తావించారు తెలంగాణలో దాదాపు 20,000 మందికి పైగా అవయవదానం గురించి వేచి చూస్తున్నారని. అయితే ఈ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న రోగులకు ఎట్లా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయిస్తారు?
0: అదృష్టశాత్తు కిడ్నీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి మనకి డయాలసిస్ అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంది. తద్వారా వాళ్ళ జీవితాన్ని చాలా సునాయాసంగాను, నిరాటంకంగాను అనేక సంవత్సరాలు సాధారణ జీవితానికి దగ్గరైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వాళ్ళందరికీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అన్ని అవయవాలకు కూడా మనకి డయాలసిస్ అంటే ఒక ప్రక్రియ ఉండదు. ఒక ఉదాహరణకి ఒక లివర్ పాడైతేనో, ఊపిరితిత్తులు, గుండె పాడైతేనో కేవలం మందుల ఆధారంగా వాళ్ళ జీవితం మనగలుగుతుంది తప్ప ఇంకో విధంగా వాళ్ళు పూర్తిగా జీవించి ఒక అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందడం అన్నది సాధ్యం కాదు. ఎందుకంటే చాలా కష్టపడుతూ జీవించాల్సిన అవసరం ఉంటుంది. మందులతో కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైన జీవితం వాళ్ళకి రాదు. ఆ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రం డయాలసిస్ ఉంటుంది. కాబట్టి మనం రకరకాలుగా ప్రతి అవయవానికి కూడా భిన్నటువంటి క్రైటీరియా ద్వారా వాళ్ళకి ఎవరికి కిడ్నీ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఊపిరితిత్తులు ఎవరికి ఇవ్వాలి, గుండె ఎవరికి ఇవ్వాలి, లివర్ ఎవరికి ఇవ్వాలి అనే ఒక అంశాలను చూసి అంశాల ఆధారంగా బేరేజ్ వేసి వాళ్ళకి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఇచ్చి ఆ స్కోరింగ్ ద్వారా వాళ్ళకి అవయవాలను ఇవ్వడం జరుగుతుంటుంది. మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా ఇటువంటి వారందరికీ మనం స్కోరింగ్ ఏర్పాటు చేసి మనం ఇస్తూ ఉంటాం. లివర్ లో కూడా మనకు మెల్ స్కోర్ అనుకుంటుంది. ఆ మెడ్ స్కూల్ శాస్త్రీయంగా గొప్పది అయినప్పటికీ కూడా తద్వారా దాన్ని ఉపయోగించి చేసుకోవడం చాలా వరకు చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య మనం కొంచెం దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మెడ్ స్కోర్ ఆధారితంగా కాకుండా ఇతర స్కోర్ ఆధారంగా కూడా వాళ్ళకి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఇచ్చేసి వాటి ఆధారంగా లివర్ ఇద్దామని అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఉపరితిత్తులకి, గుండెకి, మిగతా అవయవాలకి కూడా ఒక సీనియారిటీ అనుకుందాం. దాదాపుగా వాళ్ళు ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో అప్లికేషన్ పెట్టుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళ సీనియారిటీ మొదలవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే వాళ్ళలో ఎక్కువగా పెద్దగా ఉన్నారో వాళ్ళకి అది కేవలం వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకునే రోజు మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క జబ్బు తీవ్రత ఆధారంగా కూడా మనకు స్కోరింగ్ సిస్టమ్ ఇస్తూ ఉంటాం. అందుకోసం లివర్ లో కానీ, లంగ్ లో కానీ, గుండెలో కానీ మేము సూపర్ అర్జెంట్ అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఏర్పాటు చేసి సూపర్ అర్జెంట్ కి కూడా మళ్ళీ మేము నిర్వచనాలు ఇస్తూ ఉంటాం. అంటే ఎవరికి సూపర్ అర్జెంట్ గా చేయాలి, చేయకూడదు అంటూ వాళ్ళలో ఎవరికైతే సూపర్ అర్జెంట్ గా అవయవ మార్చాల్సిన అవసరం వస్తుందో చూసి వాళ్ళకి మళ్ళీ కొత్తగా అవయవ మార్పిడి కోసం ప్రత్యేకంగా వాళ్ళకి ఆ స్కోర్ ప్రకారంగా వాళ్ళకి తొందరగా ఇవ్వడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ప్రధానంగా అవయవ మార్పిడి అనేది చాలా కీలకమైంది. మరి అవయవ మార్పిడి చేసే క్రమంలో ఎక్కడ, ఎప్పుడు, ఏ స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: దాదాపుగా బతికున్న వాళ్ళు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు ఇచ్చినట్టు అవయమైనా, అలాగే పూర్తిగా చనిపోయిన తర్వాత చనిపోతున్న వాళ్ళు ఇస్తూ పోతూ ఇచ్చినట్టు అవయమైనా కూడా దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆరోగ్యంగా వాళ్ళ శరీరాన్ని మొదటి నుంచి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి కిడ్నీ పాడవుతున్నప్పుడు ఆ విష పదార్థాలు, మల పదార్థాలకు ప్రభావం శరీరం మీద, ముఖ్యంగా ఎముకల మీద, గుండె మీద, కండరాల మీద, నరాల మీద, ఏదైతే వ్యవస్థల మీద దాని దుష్ప్రభావం ఉండి శరీరాన్ని పాడు చేస్తూ ఉంటుందో అటువంటి శరీరం మీద దుష్ప్రభావం లేకుండా చేసే విధంగా కూడా మందులు ఉంటాయి. అది మొదటి నుంచి వాడాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆ మందులు వాడకుండా ఇతరత్ర ప్రత్యామ్నాయ వైద్య విధానాలు లేకపోతే

0: ప్రత్యామ్నాయమైనటువంటి మందుల రూపంలోనో ఎక్కడో చోట చెట్ల మందులు పుట్ల మందులు అనుకుంటాం. అటువంటి మందుల ద్వారా వాళ్ళు కిడ్నీని బాగా చేసుకునే ఒక ఘోర ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నంలో దాదాపుగా వాళ్ళందరూ పాడైపోతూ ఉంటారు మరింతగా. కాబట్టి ఇటువంటి వారు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు చాలా రోజులు మనలేరు. కానీ వాళ్ళందరూ ఎవరైతే అవయవాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక చెడు ఉదాహరణగా మిగిలిపోతారు. వాళ్ళ శరీరాన్ని బాగా పెట్టుకోక సైన్స్ ని శాస్త్రీయతని ప్రశ్నించినట్టుగా అవుతుంది, దాన్ని అనుమానించే విధంగా తీసుకొస్తూ ఉంటారు. కాకపోతే ఎవరైతే జబ్బు వచ్చిన మొదటి నుంచి కూడా వాళ్ళ శరీరాన్ని ధర్మాన్ని పాడవకుండా చూసుకుంటూ శరీర ధర్మాన్ని కాపాడుకుంటూ శరీరం యొక్క ప్రతి అవయవాన్ని కూడా చాలా బాగా చూసుకుంటారో, ఆ తర్వాత కిడ్నీ మార్చిన తర్వాత మనం ఇవ్వబోతున్నటువంటి పెద్ద మందులకి వాళ్ళ శరీరం నిలదొక్కునే విధంగాను పాడైపోయిన విధంగాను కొత్త కొత్తగా ఇతరత్ర కాంప్లికేషన్స్ రాకుండా విధంగాను చూసుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా ఏళ్ళు ఉంటారు. కిడ్నీ మార్చుకుని మన భారతదేశంలో 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు కిడ్నీ మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే గుండె మార్చిన వాళ్ళు, లివర్ మార్చిన వాళ్ళు దాదాపుగా 15-20 ఏళ్ళకి పైగా బతిన వాళ్ళు మన దేశంలో ఉన్నారు, ప్రపంచంలో కూడా.
1: అయితే డాక్టర్ గారు, జీవనదానికి సంబంధించి చాలా ముఖ్యమైన అంశం, అయితే యువత ఈ విషయంలో ఎలాంటి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి? జీవనదానికి సంబంధించి పాఠశాలలు కళాశాల

0: కిడ్నీ మార్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే గుండె మార్చిన వాళ్ళు, లివర్ మార్చిన వాళ్ళు దాదాపుగా 15-20 ఏళ్ళకి పైగా బతికిన వాళ్ళు మన దేశంలో ఉన్నారు, ప్రపంచంలో కూడా.
1: అయితే డాక్టర్ గారు, జీవనదానికి సంబంధించి చాలా ముఖ్యమైన అంశం, అయితే యువత ఈ విషయంలో ఎలాంటి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి, జీవనదానికి సంబంధించి పాఠశాలలు, కళాశాలలు, అలాగే పౌర సమాజం బాధ్యత ఏ విధంగా మనం నిర్వర్తించుకోవాలి?
0: అవయవదాన కార్యక్రమం అనేది కేవలం ఒక డాక్టర్ల చేతిలోనో, ఒక ఆసుపత్రిలోనో, ఒక అవయవం కోరుకున్నటువంటి రోగుల చేతిలో ఉందనుకోవడం అన్నది కూడా ఒక అపోహ. నిజం చెప్పాలంటే ఇది సమాజంలో సాధారణ వ్యక్తుల మధ్య ఉన్నటువంటిది. సంస్కృతమైనటువంటి సమాజం ఇటువంటి కార్యక్రమాలలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని నేను భావిస్తూ ఉంటాను. ఎందువల్ల అంటే ఇక్కడ ఆరోగ్యవంతులు మాత్రమే అవయవదానం చేయగలుగుతారు. అలా కాకుండా సంస్కారయుతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మరణానంతరం అవయవాలు మా శరీరంలోంచి తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వడానికి నేను ఇప్పుడే నేను సమ్మతి ఇస్తున్నాను అని చెప్పి చెప్పడం అన్నది చాలా గొప్పదైనటువంటి అంశం. కాబట్టి ఇందులో శాస్త్రీయత ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళు అనుకుంటూ అవయవదాన కార్యక్రమానికి ముందు రావాల్సిన అవసరం ఉంటుంది తప్ప ఇందులో కేవలం ఒక డాక్టర్లు మాత్రమే చేయాలి, ఆసుపత్రులు మాత్రమే చేయాలి, పేషెంట్స్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే చేయాలని. పేషెంట్స్ యొక్క కుటుంబ సభ్యుల్లో చాలా మంది మేము అడిగినప్పుడు వాళ్ళకి సైతం అవయవదానం మీద పెద్ద అవగాహన లేదు, వాళ్ళలో సైతం చాలా మంది నిజానికి ముందుకు రాలేదు. అంటే ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి ఒక సంశయమో ఒక మీమాంస ఏదో విధంగా వాళ్ళకి అవయవదాన కార్యక్రమం పట్ల వాళ్ళకు అనుమానాస్పదమైన అనిపించడమో, లేకపోతే నిజంగా నేను చనిపోతే నా అవయవాలు వాళ్ళు ఇష్టం లేకుండా తీసేసుకుంటారా, ఒకవేళ అవయవం తీసేస్తే నా శరీరంలో నేను ఎలా ఉంటాను, అంటే చనిపోయిన తర్వాత కూడా మన శరీరం పట్ల ఉన్నటువంటి ప్రేమ మమకారం మనల్ని విడనాడాల్సిన అవసరం ఉంటుందని మన శరీరం శాస్త్రాలు ఎంతో గొప్పగా చెప్పినప్పటికీ కూడా సమాజం కూడా చెప్తోంది, సాంఘికంగా కూడా మనకు అర్థమవుతోంది, అయినప్పటికీ కూడా దాన్ని ఒప్పుకోవడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు.
1: జీవనదానికి సంబంధించి మరింత విస్తృత అవగాహన కల్పించే క్రమంలో రేడియో అలాగే టెలివిజన్, ఈ సోషల్ మీడియా మాధ్యమాల పాత్రను మనం ఎట్లా గుర్తించాలి?
0: ప్రస్తుతం అత్యంత బలమైనటువంటిది ఏదైనా సమాజంలో పాతుకుపోయి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి వార్తనైనా కూడా ఒక అంశానైనా కూడా విస్తృతంగా వ్యాప్తి చెందించాలి అనుకుంటే కేవలం సోషల్ మీడియా, సాంఘిక పరమైనటువంటి నేపథ్యాలు ఈ మాధ్యమాల ద్వారానే జరుగుతోంది. కాబట్టి దాంట్లో రేడియో కానీ, టీవీ కానీ, న్యూస్ పేపర్ కానీ, రకరకాల మీడియా ఏదైతే ఉన్నాయో, ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్ట్రా లాంటివన్నీ కూడా ఇటువంటి అంశాన్ని చాలా గొప్పగా స్పృశిస్తూ మాట్లాడుతున్నటువంటి అంశాలు. ముఖ్యంగా సమాజంలో సెలబ్రిటీస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది వీటికి సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు సైతం దీని గురించి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యూనివర్సిటీలో నాయకులు అనబడ్డ పిల్లలు కావచ్చు, లేదా ఏదైతే సాంఘికమైనటువంటి అంశాలకి చలించిపోయి దాంట్లో ముందుండి దీంట్లో నా సైతం నా పాత్ర నేను పోషిస్తాను అనుకునే వాళ్ళు అయితే ఎవరు ఉంటారో వాళ్ళు ఈ మాట విని అవయవదాన కార్యక్రమం గురించి వాళ్ళు చేస్తూ మిగతా వాళ్ళని కూడా అవయవదానానికి ప్రోత్సహించి ప్రతిజ్ఞ చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ ఉన్నాం.
1: అయితే అవయవ సేకరణ రవాణాలో సమయ పాలన చాలా కీలకమైంది, మరి ఈ విషయంలో ఎలాంటి నియమాలను మనం పరిగణలోకి తీసుకోవాలి, అట్లాగే గ్రీన్ కారిడార్ వంటి వ్యవస్థలు ఎలా ఉపయోగపడతాయి?
0: కొన్ని అవయవాలని మనం మరణానంతరం కూడా తీసుకోవచ్చు. కంటిన్యూ తీసుకుని మనము ఒక కొన్ని గంటల తర్వాత కూడా 6 లేదా 8 గంటల తర్వాత మరణించిన తర్వాత కూడా మనం అవయవం తీసుకోవడానికి వీలవుతుంది. కాకపోతే ఈ జీవనమృతులైనటువంటి వాళ్ళలో రక్త ప్రసార వ్యవస్థ అద్భుతంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, అందులో జీవం ఉంటుంది కాబట్టి అవయవాన్ని వాడుకోవడానికి వీలవుతుంది అనుకుంటున్నాం. కాబట్టి మనకి బాగా తెలిసిన నిర్వచనం చనిపోవడం కంటే ముందు తొందరగానే అవయవాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవయవంలో జీవం పెట్టినప్పటికీ కూడా తన తొందరగా మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి కిడ్నీ మనం 16-18 గంటల కంటే ఎక్కువగా పెట్టలేము, అలాగే గుండెని కానీ ఉపరితిత్తులు కానీ 4-5 గంటల కంటే ఎక్కువగా పెట్టలేము. కాబట్టి ఇటువంటి అవయవాలని చాలా తొందరగా ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి, లేదా ఒక నగరం నుంచి ఇంకో నగరానికి, కొన్ని సందర్భాల్లో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కూడా మనము అవయవాలు సరఫరా చేసి మార్చుకుని అక్కడ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా తొందరగా తీసుకెళ్లడానికి మాకు రకరకాల పద్ధతులు ఉన్నాయి, పద్ధతులు అవలంబించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మేము ఇందులో పోలీసుల యొక్క పాత్ర మాకు చాలా గొప్పగా ఉంటుంది. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లో అలాగే మెట్రో రైళ్లను మేము వాడుకుంటూ ఉంటాము. ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థ అందరూ మాకు చాలా గొప్పగా సహాయం చేస్తూ అందులో ఒక గ్రీన్ కారిడార్ క్రియేట్ చేసి ఒక ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి మేము తొందరగా అవయవాన్ని తీసుకెళ్లడానికి వీలే విధంగా మాకు ప్రోత్సహిస్తున్నారు, సహాయం చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు.
1: అయితే మీరు తెలంగాణ జీవనదాన నోడల్ ఆఫీసర్ గా ఉన్నారు, మరి ఈ నేపథ్యంలో అసలు మిగతా రాష్ట్రాల్లో కూడా జీవనదాన కొనసాగుతున్నప్పటికీ కూడా తెలంగాణకంటూ ఒక ప్రత్యేకత ఏదైనా ఉందంటారు?
0: తెలంగాణ భారతదేశం మొత్తంలో కూడా అవయవదాన మార్పిడి కార్యక్రమంలో అవయవాలు ఆర్గాన్ డొనేషన్ లో 2వ స్థానంలో ఉంది. 1వ స్థానంలో తమిళనాడు ఉంది. అయితే తమిళనాడుకున్నటువంటి పాపులేషన్ 8.5 కోట్లను చూసినప్పుడు తెలంగాణ యొక్క పాపులేషన్ మనం 4 కోట్లుగా చూసినప్పుడు మన పర్ మిలియన్ పాపులేషన్ ఆధారంగా గత సంవత్సరం మనకి భారతదేశం మొత్తంలో కూడా 1వ స్థానంలో ఉండి మనకు అవార్డు రావడం కూడా జరిగింది. మన రాష్ట్రంలో ప్రజల్లో మనకి అవకాశం వచ్చినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు ప్రతిస్పందించడం అనేది చాలా చక్కగా చేస్తున్నారు. కాబట్టి దేశం మొత్తంలో మనకు అవయవ మార్పిడిలో మనం 2వ స్థానంలో ఉన్నాము. అయితే ప్రత్యేకంగా మనం కిడ్నీలు ఇవ్వడంలోను, అవయవాలు ఇవ్వడంలో ఉన్నటువంటి క్రైటీరియాలో కూడా మనం విశిష్టతని ప్రత్యేకత చాటుకుంటూ ఉన్నాము. ఇందులో ప్రధానంగా ఆడవాళ్లకి ముఖ్యంగా లివింగ్ రిలేటెడ్ లో కుటుంబ సభ్యులు ఇచ్చే వాళ్ళలో ఎక్కువ మంది 80-85% మంది ఆడవాళ్లే, వాళ్ళు తీసుకునే వాళ్ళు మళ్ళీ తక్కువగా తీసుకుంటున్నారు. ఆడవాళ్ళకి ఎక్కువ అవయవ మార్పిడిలో పెద్ద ప్రధాన స్థానం ఉండటం లేదు. కానీ అవయవం డొనేట్ చేయడంలో మాత్రం కుటుంబ సభ్యులు మొదట అమ్మ కానీ, భార్య కానీ, చెల్లి కానీ వీళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళని కంపెన్సేట్ చేయడం కోసం అన్నట్టుగా మేము ఈ జీవనదాన ప్రక్రియలో చనిపోయిన వాళ్ళు సేకరించిన వాళ్ళలో ఆడవాళ్ళకి ప్రత్యేకంగా 2 పాయింట్స్ వాళ్ళకి ఎక్కువగా ఇవ్వడం, తద్వారా వాళ్ళకి దాదాపుగా కొన్ని నెలలు సంవత్సరాల ముందుగానే మిగతా వాళ్ళకంటే అవయవం రావడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లల్లో కూడా దేశం మొత్తంలో కేవలం 18 సంవత్సరాల లోపు మాత్రమే పిల్లలకి వాళ్ళు ఇచ్చుకోవడం జరుగుతోంది. తద్వారా చాలా మంది యంగ్ పిల్లలు, చిన్నపిల్లలు అవయవ మార్పిడి చనిపోతున్న

0: ఇప్పుడు వాళ్ళ అవయవాలు సేకరించడం మాకు కొంచెం క్లిష్టమవుతుంది. కాబట్టి చాలా మంది పిల్లలు అవయవాలు పాడైపోయిన తర్వాత చాలా ఏళ్లుగా ఎదురు చూస్తూ వాళ్ళ మధ్యలోనే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 18 ఏళ్లకి కాకుండా మేము 25 ఏళ్ల దాకా దాన్ని తీసుకువెళ్లి 25 ఏళ్లలోపు పిల్లలు వాళ్ళు ఎవరైతే డొనేట్ చేస్తారో అటువంటి వాళ్ళ అవయవాలు ప్రధానంగా చిన్నపిల్లలకి మాత్రమే ఇవ్వాలి అన్నట్టుగా ఒక అంశం తీసుకొచ్చాం. కాబట్టి గత 2 ఏళ్లలో మాకు ఎక్కువగా చిన్నపిల్లలకి అవయవ మార్పిడి జరుగుతోంది. ఈ రెండు భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే కూడా మనం చాలా ప్రత్యేకంగా ఉన్నామని మనం చెప్పవచ్చు.
1: జీవనదానికి సంబంధించి అనేక చట్టపరమైన అంశాలు కూడా ఉన్నాయి. మరి భారతదేశంలో అవయవదానాన్ని నియంత్రించే ప్రధాన చట్టం ఏమిటి? అట్లాగే అవయవాలను కొనడం అమ్మటం చట్టబద్ధమైన అంశాలుగా మనం ఎంతవరకు పరిగణించవచ్చు?
0: అవయవాలను కొనడం అమ్మడం చట్టరీత్యా మాత్రమే కాదు, నైతికంగా కూడా చాలా చెడ్డమైనటువంటిది, ఒక అనైతిక కార్యక్రమం. చట్టరీత్యా కూడా అది నేరమైనటువంటిది. కాబట్టి 1994లో ఎప్పుడైతే భారతదేశం చట్టం చేసిందో పార్లమెంట్ యాక్ట్ 1994లో, ఆ తర్వాత 2011, 2014లో కొన్ని మార్పులు చేర్పుల ద్వారా కేవలం రక్త సంబంధికులైనటువంటి వాళ్ళు, నేను మళ్ళీ దీని విషయంలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది, కేవలం రక్త సంబంధికులైనటువంటి వాళ్ళు, అమ్మ నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్యాభర్త చట్టరీత్యా శాస్త్రీయంగా కూడా వాళ్ళు రక్త సంబంధికులు కానప్పటికీ కూడా ఈ నిర్వచనంలో వాళ్ళని కూడా పొందుపరచడం జరిగింది, సాంఘిక ప్రేమ అంశాల రీత్యా. అలాగే ఆ తర్వాత మార్పుల్లో అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, మనవాళ్లు, మనవరాలు కూడా ఒకరికొకరు కిడ్నీలు కానీ ఇతర అవయవాలు కానీ, ముఖ్యంగా బతుకున్న వాళ్ళ నుంచి మనం కేవలం కిడ్నీ, లివర్ మాత్రమే తీసుకోగలుగుతాం. కాబట్టి కిడ్నీ, లివర్ మార్పిడిలో వీళ్ల పాత్ర కూడా ఉంటుంది, వీళ్లు మాత్రమే ఇచ్చిపుచ్చుకోగలుగుతారు, మిగతా ఎవరైనా కూడా తీసుకోవడం సాధ్యం కాదు. జీవనదానం ద్వారా చనిపోయిన మంచి సేకరించి మాత్రమే తీసుకొస్తారని చెప్పేసి చేసినటువంటి చట్టం అత్యంత ప్రధానమైనటువంటిది. నిజానికి భారతదేశంలో కేవలం శాస్త్రీయత, చట్టబద్ధత, నైతికత అన్ని కూడినటువంటి ఒకే ఒక చట్టం ఏదైనా గొప్పగా ఉంది అని అంటే అది కేవలం అవయవదాన చట్టం మాత్రమే. ఈ చట్టం ద్వారా ఎవరైతే అతిక్రమిస్తారో, ఏదైతే తప్పు చేస్తారో వాళ్ళకి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 2 కోట్ల జరిమానా కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అనైతికమైనటువంటి ఈ ఆర్థిక అంశాలు జోపించిన తర్వాత క్రయ విక్రయాలు కానీ అమ్మడం కొనడం కానీ చేయకూడదన్నది మేము చెప్తున్నాం.
1: అయితే నేను అవయవదానం చేస్తాను అనే నిర్ణయం తీసుకునే ముందు ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటి, దీనికి సంబంధించి ఎలా నమోదు చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
0: చాలా మందికి అవయవదానం పట్ల అపోహలు ఉండడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు, ఎందుకంటే అందరిలో కూడా ఒకే రకమైనటువంటి శాస్త్రీయ నిబద్ధత, శాస్త్రీయపరమైనటువంటి ఆలోచన ఉండాల్సినంత అవసరం లేదు. కాబట్టి వారిని సైతం ప్రేరేపించి అవయవదానానికి ముందుకు వచ్చేలా చేయడం అన్నది మన బాధ్యత. అటువంటి వారికి ప్రధానంగా చెప్పొచ్చేవిటంటే, మీరు అవయవదానం కార్యక్రమంలో మీరు నమోదు చేసుకున్నంత మాత్రాన తప్పనిసరిగా మీరు చనిపోయిన తర్వాత అవయవాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అప్పుడు కూడా తిరిగి మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో మీ దగ్గరైనటువంటి వాళ్ళు, వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ సమ్మతంతో మాత్రమే అవయవాలు తీసుకుంటాం. ఇంకోటి, నేను అవయవ మార్పిడికి ఒప్పుకున్నాను కాబట్టి నేను చాలా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు, వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు నాకు సరైన చికిత్స అందిస్తారా, లేదా నేను అవయవ మార్పిడికి ఒప్పుకున్నాను, డొనేట్ చేస్తానన్నాను కాబట్టి నా చికిత్సలో ఏదైనా లోపం చేస్తారా, నేను చనిపోయేలా చేసి కావాలని అవయవాలు తీసేసుకుంటారా, ఇటువంటి అపోహలు కూడా కొంతమందిలో ఉంటాయి. అది ఎప్పటికీ జరగబడదు, నైతికతకి దూరమైనటువంటి అంశాలు ఆసుపత్రులు ఎప్పటికీ జరగవు. మీకు సరైన చికిత్స మీ కుటుంబ సభ్యులనే సలహాతో తప్పనిసరిగా వాళ్ళకి తెలియపరిచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా మంది కొన్ని మతపరమైన అంశాలు కూడా మా మతం దీన్ని ఒప్పుకోవటం లేదని అంటూ ఉంటారు. నిజానికి ప్రతి మతం కూడా ఒప్పుకుంటున్నటువంటి అంశం ఇదంతా. ప్రతి మతం కూడా అవయం ఇవ్వడమే కాదు, పుచ్చుకోవడం రెండు కూడా శాస్త్రీయపరమే కాదు, మతపరమైనటువంటి సమ్మతం కూడా వాటికి అన్ని మతాల్లోనూ కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మతపరమైన అంశాల రీత్యా మేము ఇవ్వము, తీసుకోమని అనుకోవడం అనేది తప్పు. అలాగే చాలా మందికి చనిపోయిన తర్వాత అవయవాలు మాకు ఉపయోగపడతాయా, వచ్చే జన్మలో నేను మళ్లీ అవయవాలతో పుడతా అని చెప్పి గమ్మత్తైన అనుమానం వ్యక్తపరుస్తూ ఉంటారు. భారతదేశంలో కానీ ఏ దేశంలోనే కూడా చనిపోయిన తర్వాత మరీ జీవితం అంటూ ఉంటే అది కేవలం అవయవదానం ద్వారా మాత్రమే జరిగే జీవితము. ఆది శంకరాచార్య చెప్పినట్టుగా పునరుపజననం, పునర్మరణం అంటూ ఉంటారు. చనిపోయి మళ్ళీ పుట్టి మళ్లీ చనిపోవడం అనేది జరుగుతుందంటే కేవలం అవయవ మార్పిడితో, అంటే మీరు చనిపోయిన తర్వాత కూడా మీ అవయవాలు ఇంకొకరి శరీరంలో జీవం పోసుకుని మళ్ళీ అక్కడ జీవించడం మొదలవుతుంటుంది. కాబట్టి అది పునరుపజననం లాంటిది. ఎటువంటి అనుమానాలు, అపోహలకి తావివ్వకుండా అవయవదాన కార్యక్రమంలో మీరు పాల్పంచుకోండి.
1: తెలంగాణకు మీరు సోటో నోడల్ ఆఫీసర్ గా ఉన్న నేపథ్యంలో తెలంగాణ అవయవదానం జీవనానికి సంబంధించి మీరు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్న పరిస్థితుల్లో అసలు తెలంగాణ వ్యాప్తంగా అవయవదానం సంబంధించి గణాంకాలు ఏ విధంగా ఉన్నాయంటారు?
0: భారతదేశం మొత్తంలో మనము 2వ స్థానంలో ఉన్నాము. అలాగే ఇక్కడ మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా ఏటా మన నెంబర్ చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంది. గత సంవత్సరం మనం 2206 డొనేషన్స్ చేశాము. ఇప్పటిదాకా మన రాష్ట్రంలో 20,000 పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు. దురదృష్టవశాత్తు దాంట్లో దాదాపుగా 4,000 మంది ఎదురు చూస్తూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని ట్రాన్స్ప్లాంటేషన్, ముఖ్యంగా ప్రధాన అవయవాల యొక్క ట్రాన్స్ప్లాంటేషన్, లివర్, గుండె, కిడ్నీలు ఇటువంటి అవయవాలలో 5,300 పైగా ట్రాన్స్ప్లాంటేషన్స్ మనం చేశాము. మొదటగా 2013లో 41 డొనేషన్స్ మొదలైనటువంటి మన ప్రస్థానం ఇప్పుడు 2025లో 205 దాకా పెరిగి ఈ సంవత్సరం దాదాపుగా 134 అవయవ మార్పిడులు ఇప్పటిదాకా జరిగిపోయాయి. అప్పుడే అంటే ఈ సంవత్సరం కూడా మనం దాదాపుగా 200 మించి మనం ముందుకు వెళ్లగలుగుతాము. కాకపోతే ఈ నెంబర్ మాత్రమే కాకుండా 300-350 కంటే కూడా ప్రతి ఏటా కూడా అవయవ మార్పిడి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చనిపోతూ వాళ్ళ 8 మందికి జీవితాన్ని ఇవ్వగలుగుతారంటే 8 రకాల అవయవాలు మనం మినిమం గా మనం వాడుకోగలుగుతాము. కొన్ని సందర్భాల్లో చర్మము, కవాటాలు సైతం వాడుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క అవయవాన్ని, ప్రతి ఒక్క శరీరాన్ని మనం చనిపోతూ ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అవయవాలన్నీ కూడా మనం తప్పనిసరిగా విస్తృతంగా వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా దాకా జీవనదానం.

0: కార్యక్రమం ద్వారా మనం 7,000 పైగా అవయవ మార్పిడి మన రాష్ట్రంలో జరగబడింది. ఇది పెద్ద నంబర్ అని నేను అనుకోవటం లేదు. ఎందువల్ల అంటే ఇంతకంటే ఎక్కువ చేసే అవకాశం, ఇంకా ఎక్కువ మందికి మనం లబ్ది చేకూర్చే అవకాశం మనకు నిజంగా ఉండింది కూడా. అయితే చాలా మంది అపోహల రీత్యా, అనుమానాల రీత్యా, అవగాహన రాహిత్యం చేత చాలా మంది రావటం లేదు. కొన్ని సందర్భాల్లో మాకు వాళ్ళని ప్రోత్సహించడం, ఆ క్లిష్టమైన పరిస్థితి, అత్యంత బాధాకరమైనటువంటి సన్నివేశంలో వాళ్ళని ఒప్పించడం మాకు కష్టమవుతుంది. కాబట్టి అవగాహన ముందస్తుగా ఉంటే వాళ్ళకి బాధాకరమైన సమయంలో కూడా వాళ్ళు ఎక్కువగా ఒప్పుకుంటారని మా ఉద్దేశం.
1: అయితే అవయవదానం పొందిన వ్యక్తి కొత్త జీవితం ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తి అనుభూతి ఎట్లా ఉంటుంది అంటారు? పూర్తిగా స్వస్థత ఆ వ్యక్తులకు చేకూరే అవకాశం ఉందంటారు?
0: దాదాపుగా మరణానికి దగ్గరగా అయిన తర్వాత తిరిగి మరణం లేదు, ఇక మళ్ళీ జీవించే అవకాశం ఉంది అని తెలిసి శరీరంలో కొత్త రకమైనటువంటి జీవం తిరిగి పునరుద్ధరించబడిన తర్వాత వాళ్ళ శరీరం కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ, వాళ్ళ సాంఘిక పరమైనటువంటి అనేక అంశాలను మేము చూస్తాము. నా మట్టుకు నేను ఒక చిన్న అంశాన్ని ఉదాహరించగలుగుతాను. కిడ్నీ మార్పిడి చేసుకున్న తర్వాత దాదాపుగా నా దగ్గర 18 మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని తర్వాత ఒక సహజంగా చాలా చక్కగా వాళ్ళు డెలివరీ చేసుకోగలిగారు, పిల్లలు కలగలిగారు. అందులో 18 మంది అమ్మాయిలు. స్త్రీ శరీరంలో అత్యంత ప్రధానమైనటువంటి పునరుత్పత్తి ఏదైతే ఉంటుందో అనంటే గర్భధారణ కావచ్చు, 9 నెలల వాళ్ళ జీవితం కావచ్చు, ఆ తర్వాత ఆరోగ్యకరమైన పిల్లలని వాళ్ళని డెలివరీ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా మామూలు వాళ్ళకే కష్టమవుతున్నటువంటి సమయంలో కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత డయాలసిస్ లో కొన్ని సంవత్సరాలుండి తర్వాత వేరే వాళ్ళకి ఎవరిదో తీసుకుని మందుల ద్వారా ఆ కిడ్నీని బతికించుకుంటూ అదే సమయంలో పెళ్లి చేసుకుని పిల్లలని కానీ నార్మల్ గా డెలివరీ చేసుకుని ఆ కిడ్నీకి ఎటువంటి హాని జరగకుండా, శరీరానికి హాని జరగకుండా ఒక సాధారణ జీవితాన్ని మళ్లీ కరణం అన్నది చాలా గొప్ప విషయం అని నేను భావిస్తాను. అవయవ మార్పిడి అంత గొప్ప జీవితాన్ని అందరికి ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఎటువంటి సంశయము, అపోహ లేకుండా ప్రతి ఒక్కరు కూడా అవయవ మార్పిడి గురించి అవగాహన పెంచుకోండి, అందులో భాగస్వామ్యం కూడా పంచుకోండి.
1: ఒక జీవితం ముగిసిన చోట మరొక జీవితం ప్రారంభమవుతుంది అనేది జీవనదానం సంబంధించి ముఖ్యమైన సూత్రం, ముఖ్యమైన మౌలికమైనటువంటి ఆలంబన. మరి ఈ నేపథ్యంలో అసలు జీవన్ ద్వారా సమాజానికి ప్రధానంగా అందించాలనుకుంటున్న సందేశం ఏంటి?
0: జీవన్దాన్ అనగా సోటో తెలంగాణ చేసినటువంటి అనేక కార్యక్రమాలు మీరు అవగాహన పెంచుకోండి. మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలను చాలా ఆరోగ్యంగా పెట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అది కేవలం మీ జీవితాన్ని మంచి పెట్టడమే కాదు, మీ జీవితాంతరం కూడా ఇతరుల జీవితాలను బాగా పెట్టడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మీ జీవితం అంతా మీరు ఆరోగ్యంగానే ఉండండి, కానీ అనివార్య పరిస్థితుల్లో ఎవరికైనా అకాల మృత్యు వాత పడితే తప్పనిసరి పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ అయినటువంటి వాళ్ళు మాత్రమే మాకు అవయవదానం చేయగలుగుతారు. కాబట్టి మీకు ఇటువంటి ఆలోచన, ఒక అవగాహన ఉన్నప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. నోటో ఒక వెబ్సైట్ లో, అలాగే సోటో ఒక వెబ్సైట్ లోను దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు మేము పొందుపరిచాము. దాంట్లో మీరు లాగిన్ అయినప్పుడు తప్పనిసరిగా అక్కడ ఒక డోనార్ కార్డ్ ప్లెడ్జ్ ఫామ్ ఒకటి ఉంటుంది. అందులో చూసి మీ విషయాలు అందులో ఆధార్ కార్డుతో సహా మీరు పొందుపరిస్తే మీకు డోనార్ కార్డు ఒకటి వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారని మీ మరణానంతరం మీ అవయవదానం చేయడానికి మీకు సమ్మతి ఉంది అని చెప్పి మీరు మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరితో కూడా చర్చించండి. తద్వారా వాళ్ళకి తేలిమే కాదు, మీ సమ్మతి కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల్లో మీ జీవితంలో ఎప్పుడైనా ఇటువంటి దుర్ఘటన జరిగినప్పుడు లేదా మీ మరణానంతరం మీ కుటుంబ సభ్యులు వాటిని ఒప్పుకుంటే తప్పనిసరిగా మీ అవయవదాన కార్యక్రమంలో మీ అవయవాలు తీసుకుని మిగతా 8 లేదా 9 మందికి మేము తప్పనిసరిగా ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతాము. కాబట్టి ఈ రోజే మీరు నోటో కానీ సోటో కానీ వెబ్సైట్ లోకి వెళ్లిపోయి నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ టిష్యూ ఆర్గనైజేషన్ నోటో భారత ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమం, దాని వెబ్సైట్ లో మీకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అలాగే స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ టిష్యూ ఆర్గనైజేషన్ జీవన్ దాని యొక్క వెబ్సైట్ లో కూడా మీకు డోనార్ ప్లెడ్జ్ ఫామ్స్ దొరుకుతూ ఉంటాయి. మీరు చేయండి, మీ కుటుంబ సభ్యులు, మిగతా స్నేహితులు అందరితో కూడా చేయించండి. అవయవదానం అనే ఒక మహాప్రక్రియలో మీరందరూ కూడా పాలు పంచుకోండి. అనేక మందికి కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. తద్వారా మీ జీవితం మీ మరణానంతరం కూడా ముందుకెళ్తూ ఉంటుంది.
1: ఇప్పటిదాకా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకున్న విషయం ఒక వైద్య సమాచారం మాత్రమే కాదు, మనిషిగా మన బాధ్యతను గుర్తు చేసే ఒక మహత్తరమైన సందేశం. మరణం మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ మరణం తర్వాత మనం ఏమి మిగిల్చిపోవాలనుకుంటున్నామో ఆ నిర్ణయం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మనం దానం చేసిన ఒక అవయవం మరొక మనిషి శరీరంలో జీవిస్తూ ఉంటే మనిషి వెళ్లిపోయినా మానవత్వం మిగిలిపోతుంది, మానవత్వానికి చిరునామాగా అది మారిపోతుంది. అవయవదానం అంటే మరణాన్ని గుర్తు చేసుకోవడం కాదు, జీవితాన్ని కొనసాగించాలనే నిర్ణయం. ఒక మనిషి తీసుకునే నిర్ణయం ఎన్నో కుటుంబాల్లో సరికొత్త జీవితాన్ని వెలిగిస్తుంది. జీవనదానంపై ఇప్పటిదాకా ఎంతో విలువైన సమాచారాన్ని అందించిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారికి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తున్న ప్రత్యేక చర్చా కార్యక్రమం. ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారికి ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరింతవరకు జీవన్దాన్ మరణాంతరం మరో జీవితం కోసం ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు తెలంగాణ రాష్ట్ర జీవన్దాన్ ఆర్గనైజేషన్ నోడల్ ఆఫీసర్ ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు, సంభాషించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
3: ఈనాటి కరెంట్ అఫైర్స్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

చిత్రసీమలో ముందుగా మెరుపు కళలు చిత్రం కోసం సుజాత మలేషియా వాసుదేవన్ ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం, మన జన్మ ప్రదేశం భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా, ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా నంబర్ 0402324052 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమలేఖలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం అర్పించింది. గీత రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

0: projects of the Garden Reach Shipbuilders and Engineers GRSE and Yantra India Limited worth approximately 34,000 crore rupees in Kolkata. The Defence Minister asserted that India is capable of becoming a global shipbuilding hub and called for high-quality maintenance services and timely delivery of defence products to achieve this goal. Indian Council of Medical Research, ICMR, has clarified that no new strain of H1N1, commonly known as swine flu, has been identified and there is no cause for panic, assuring that current vaccines remain effective. According to senior scientists at the ICMR, these viruses have been in circulation since the year 2025. According to ICMR, seasonal influenza, including H1N1, is mostly self-limiting. Common symptoms include fever, cough, headache and body ache, and most people recover with appropriate care and rest. The BRICS Sport Ministers meeting concluded at Visakhapatnam in Andhra Pradesh with unanimous adoption of the Sports Joint Declaration. The declaration reaffirms the commitment of the member countries to strengthen cooperation in sports through dialogue, mutual respect and inclusiveness. The meeting was held under India's BRICS Chairship 2026. A key outcome of the meeting has been the proposal to establish a BRICS working group on sports technology to promote cooperation in sports science, artificial intelligence, digital transformation, and athlete performance. External Affairs Minister Dr. S. Jaishankar reached Moscow today on a two-day official visit to Russia. During the visit, the minister will co-chair the 27th session of the India-Russia Intergovernmental Commission on Trade and Economic, Scientific, Technological and Cultural Cooperation. He will also meet Russian Foreign Minister Sergei Lavrov and exchange perspectives on regional and global issues. The National Skill Development Cooperation, NSDC, and Cultus Education have announced the launch of a nationwide cloud and artificial intelligence skilling initiative in collaboration with Amazon Web Services, AWS. The program aims to provide foundational AI and cloud literacy to 1,50,000 learners through AWS digital training content and to offer intensive job-ready training to 10,000 participants through the AWS Restart program, focusing on youth in Tier 2 and Tier 3 cities. In football, East Bengal FC have lifted the Durand Cup for a record 17th time, ending a 22-year wait for the prestigious trophy after defeating arch-rival Mohun Bagan Supergiants 4-1 in the final in Kolkata this evening. The India Meteorological Department, IMD, has issued an orange alert for very heavy rainfall at isolated places over Chhattisgarh, Bihar, Odisha, East Madhya Pradesh tomorrow. Meanwhile, parts of the national capital received light to moderate rainfall. The weather agency predicted cloudy sky with a spell of very light to light rainfall at most places tomorrow. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ప్రయత్నం గురించి శ్రీ చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తరంజనిలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం ఇంకా శివస్థుతి ఉంటాయి. 6:35 పొలం పనులు, వరి సాగులో కలుపు నివారణ, ఎరువుల వాడకం ఈ అంశాన్ని గురించి రాజేందర్ నగర్ ఎలక్ట్రానిక్ వింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు అందించే వివరాలు. 7:00 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ ఎంవీఆర్ శర్మ. 7:15 ఉదయతరంగిణిలో శ్రీ సాగర్ల సత్తయ్య గారి కథానిక తస్వ, ఇంకా ఇది మన చట్టం శీర్షికన యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు ఈ అంశాన్ని గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈఎంఆర్ఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సాల్మన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఎన్ కృష్ణన్ గారి వయలిన్ వాద్యం. 11:03 సంస్కృత పాఠం నిర్వహణ డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్, విద్యార్థిని చైత్రశ్రీ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బుధాదిత్య ముఖర్జీ గారి సితార్ వాద్యం. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల

కార్యక్రమంలో డైట్ దప్పళం, రోహిణి చింతాగారి కథానిక, 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం, 5:03 జానపద సంగీత కార్యక్రమంలో కిరాతార్జునీయం చిందు యక్షగానం 2వ భాగం వినిపిస్తున్నవారు శ్రీపిల్లెట్ల ముకుందం బృందం, 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, పాడి పశువుల పునరుత్పత్తికి మెరుగైన పోషణ అంశాన్ని గురించి శ్రీ పివి నరసింహారావు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురాములు గారు అందించే వివరాలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, వర్షాకాలంలో వచ్చే పరాన్నజీవులు వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యలు అంశాన్ని గురించి వరంగల్ జిల్లా పశువైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దస్మాబాయి గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రతి. 7:45 వికసిత భారత్, జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి జరుగుమల్లి పశువైద్యులు డాక్టర్ జె శ్రావణి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 8:03 ఇన్సైట్స్, 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో నేతి సరళ గారి గానం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:13 దాటి 33 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కెలహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కెలహెర్ట్స్పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవామరి. నమస్తే. జై హింద్.